శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 23 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 14 తేదీ శుక్రవారం. సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవి స్తుతి దేవి పాటలు.

0: వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు. ఇప్పుడు వినండి.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్,

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

రైతులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: ఇంతటి వరకు భక్తి రంజనీ కార్యక్రమంలో దేవీ స్తుతి దేవీ పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. సూక్తి సుధ కార్యక్రమంలో హక్కులు బాధ్యతల గురించి పి అబ్దుల్లా గార్ గారిచే సూక్తి సుధ వింటారు.
1: అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ సమాజంలో ఎందరో జీవిస్తున్నారు, వారిలో మనము ఒకరము. మనతో పాటు మన ఇరుగు పొరుగు కూడాను. మనకు ఏదైనా కష్టం కలిగినా నష్టం వాటిల్లినా ఎక్కడో ఉన్న బంధుమిత్రుల కన్నా ముందుగా సహకరించేది మన ఇరుగు పొరుగు వారే. అందుకే దివ్య ఖురాన్లో ఇలా తెలుపబడింది, పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కన ఉన్న సహవాసులు, బాటసారులు, ఇంకా మీ స్వాధీనంలో ఉన్న దాస దాసీజనం పట్ల ఉదారంగా వ్యవహరించండి. ఈ వాక్యము మన పొరుగువారి పట్ల మన బాధ్యతల్ని గుర్తు చేస్తుంది. పొరుగువారిని ప్రేమించి వారి హక్కులను వారికి కల్పించడం ప్రతి వ్యక్తి కర్తవ్యం. కానీ ఈనాడు మన సమాజంలో రోజు రోజుకు దైవభీతికి, దైవవాక్కుకు దూరమైపోతుంది. అలాగే పొరుగువారి హక్కులను, బాధ్యతలను అమలు పరచడానికి ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. పొరుగున వారిని పట్టించుకోవడం ఎలా ఉంచి కనీసం వారి స్థితిగతులను కూడా తెలుసుకోవడం లేదు, వారిని సుఖంగా ఉండనీయడం లేదు, వారి మనశ్శాంతికి లోనవుతున్నారు. పొరుగువారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండి వారి గురించి ప్రవక్త మహాసల్లల్లా అలైసల్లం ఇలా అన్నారు, అతను విశ్వాసి కాజాలడు, దైవం సాక్షిగా అతను విశ్వాసి కాడు అని. అప్పుడు అక్కడ ఉన్న సహాబీలు దైవ ప్రవక్త సల్లల్లా అలైసల్లం ఎవరు అతను అని అడిగారు. ఎవరి వల్లనైతే పొరుగువారికి కష్టం కలుగుతుందో అతను అని అన్నారు. ఇబ్ని అబ్బాస్ రజల్లా తలను ఉల్లేఖించారు, తాను కడుపు నిండా భుజించి తన ప్రక్కన ఉండే పొరుగువారు పస్తుగా ఉండటాన్ని సహించే వ్యక్తి విశ్వాసి కాజాలడు అని ప్రవక్త సల్లల్లా అలైసల్లం గారు తెలిపారు. సాధారణంగా స్త్రీలు సాధారణ వస్తువులను తమ పొరుగువారికి కానుకగా పంపడానికి సిగ్గుపడుతుంటారు. ఇంకా కానుకగా పంపించే వస్తువు పెద్దదిగా, ఖరీదైనదిగా, గొప్పదిగా ఉండాలని భావిస్తుంటారు. ఇలాంటి మనస్తత్వాన్ని మార్చడానికే ప్రవక్త సల్లల్లా అలైసల్లం ఇలా బోధించారు. సాధారణ వస్తువులు పొరుగింటికి పంపించదలిస్తే అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. పొరుగింటి వారు కానుకగా ఇచ్చిన వస్తువులను తక్కువదిగా భావించక దాన్ని తప్పకుండా స్వీకరించాలి. అయితే కానుకలు అనేవి ఇరుగు పొరుగు వారికి మధ్యన ఇచ్చిపుచ్చుకోవడం తప్పకుండా జరగాలి. పొరుగు అంటే ఇరుగు పొరుగున ఉన్న 40 ఇళ్ల వరకు వారి పరిధి ఉంటుంది. వారిలో ఎవరి ఇల్లు ఎంత సమీపాన ఉంటే వారి హక్కు అంతే అధికంగా ఉంటుంది. ఇంకా పొరుగువారు అంటే మనకు అనేక చోట్ల అనేక సందర్భాలలో అనేక మంది తారసపడతారు. వారందరూ కూడా మన పొరుగువారే. వస్తువులు కొనడానికి మనం వెళ్ళిన చోటికి ఇంకొందరు వస్తే వారు మన పొరుగువారే. ప్రయాణంలో ఉండే తోటి ప్రయాణికులు కూడా మన పొరుగువారే అవుతారు. ఇలా ఎందరో మనకు పొరుగువారు అవుతారు. వీరందరితో కూడా మనం సద్భావంతో మెలగడం మన నైతిక ధర్మం. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లా అలైసల్లం గారి వద్దకు వచ్చి, ఫలానా స్త్రీ ఎన్నో నఫిల్ నమాజులు చదువుతుంది, నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది, ఇంకా ఇథోధికంగా దాన ధర్మాలు చేస్తుంది, కానీ ఆమె తన ఇరుగు పొరుగు వారిని కష్టపడుతుంది అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లా అలైసల్లం గారు, ఆమె నరకవాసి, నరకానికే వెళుతుంది అని పలికారు. తిరిగి ఆ వ్యక్తి అన్నాడు, ఫలానా స్త్రీ అరుదుగా నఫిల్ ఉపవాసాలు పాటిస్తుంది, పాల జున్ను ముక్కల్ని కొన్నింటిని మాత్రమే దానం చేస్తుంది, కానీ తన పొరుగువారిని కష్టపెట్టదు. ఇది విని ప్రవక్త మహాసల్లల్లా అలైసల్లం, ఆమె స్వర్గనివాసి, ఆమె స్వర్గానికే వెళుతుంది అని అన్నారు. అనేక చోట్ల చాలామంది అంటుంటారు, మేము మంచివారమే, కానీ మా పొరుగున ఉన్నవారే దుర్మార్గులు, దుష్టులు, వారితో సర్దుకుపోవడం ఎలా అని. మంచివారితో మంచిగా ఉండటం, వారితో సర్దుకొని పోవటంలో విశేషమేమీ లేదు, కానీ దుర్మార్గులు, దుష్టులు గల పొరుగువారితో, సర్దుకుపోయేవారితో మంచిగా ఉండేవాడే అల్లాహ్ అనుగ్రహం మనపై పడుతుంది. మనం దేవుని అనుగ్రహానికి పాత్రులవుతాము. దుర్మార్గపు పొరుగువారితో సహనం వహిస్తే ఎంత చెడ్డ పొరుగువారైనా తప్పకుండా మంచివారు అవుతారు. దీని సత్ఫలితాలను మనం పరలోకంలోనే పరలోకంలోనే కాదు ఇహలోకంలోనూ చూడగలము. అల్లాహ్ మనందరినీ ఇరుగు పొరుగు వారిని హక్కులను బాధ్యతలను నిర్వహించే సద్బుద్ధిని ప్రసాదించుగాక.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో పి అబ్దుల్లా ఖాన్ గారు అందించిన మహితోక్తులను విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఇక వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై నిన్న నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సౌర విద్యుత్పై మరింత దృష్టి సారించాలని, సెప్టెంబర్ నాటికి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు సొంత ఇళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. క్యూర్ పద్దతిలో 100,000 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామని, ఏడాదిలోపు వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీస్ను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరినీ కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
0: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని మాట్లాడుతూ, వారణాసికి వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల అభివృద్దిపై సంబంధిత అధికారులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రతి ఇంట జాతీయ జెండా ఎగురవేయాలని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ యువత, విద్యార్థులు దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచిస్తూ,
2: 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం మనం 2047 నాటికి. ఆ నాటికి మన దేశం ఎలా ఉండాలి అనే దాని మీద మనం ఒక ప్రేరణ కలిగించడం కోసం, స్ఫూర్తిదాయకంగా ఉండడం కోసం, భవిష్యత్తును నిర్మించడం కోసం స్వాతంత్రంలో బలిదానాలు చేసిన వారిని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఒక అగ్రదేశంగా, ఒక విశ్వగురువుగా భారత్ను మళ్ళా నిలబెట్టడం కోసం, అటువంటి ప్రేరణ పొందడం కోసం ఇవాళ మనం తిరంగా యాత్ర చేస్తున్నాం. అటువంటి వారిని స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం.
0: అవయవ దానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో దాదాపు 8 మంది జీవితాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ

0: చేసేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టుపై అధికారులు ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 3 దశాబ్దాల వెలుగొండ కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడమే కాదు, దానికి కూడా ఒక వర్క్ షెడ్యూల్ ను రూపొందించుకుని 2024 నుంచి 2026 ఆగస్టు కల్లా ఈ వెలుగొండ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలి నల్లమల సాగర్ అనేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగానే నిత్యం పనిచేసుకుంటూ గత 30-20 సంవత్సరాల నుంచి జరగనటువంటి పనుల్ని ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకుంటూ.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిపై రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు గుర్తింపు కార్డులు, ఎరువుల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ విధానం రైతులకు మరింత పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పండించే పప్పుదినుసులను 100% కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ విభజన సమయంలో జరిగిన విషాద సంఘటనలు, ప్రజలు ఎదుర్కొన్న బాధలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీని విభజన విషాద స్మృతి దినంగా నిర్వహిస్తున్నారు. 1947లో విభజన కారణంగా జరిగిన హింస వల్ల లక్షలాది మంది నిర్వాసితులయ్యారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సంఘర్షణ, చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం నుండి విభజన విషాద స్మృతి దినాన్ని ఈ రోజున నిర్వహిస్తోంది. ప్రజల మధ్య సామాజిక ఐక్యతను, శాంతిని, సద్భావాన్ని పెంపొందించడం ఈ రోజు నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్లో ఊబకాయం నియంత్రణకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో సీఐఐ ఆధ్వర్యంలో ఊబకాయంపై నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అనారోగ్యకర ఆహారం, చక్కెర పానీయాలు ఊబకాయానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఊబకాయం నియంత్రణకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే పిల్లల్లోనూ ఊబకాయాన్ని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ పనులను కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు నిన్న పరిశీలించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శశాంక్ మిశ్రా, డైరెక్టర్ ప్రణవ్ తాయిల్ విశాఖ సాగర్ నగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ను సందర్శించారు. ఈపీడీసీఎల్ పరిధిలో చేపడుతున్న భూగర్భ విద్యుత్ కేబులింగ్, స్మార్ట్ మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ సేవలు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం స్కాడా నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ, సాంకేతిక సేవల నిర్వహణను పరిశీలించిన అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు విద్యుత్ అందించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పేదల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచక.

0: ఏంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
3: ప్రసార వివరాలు ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతంతో పాటు, 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు తెలియజేసే సలహాలు సూచనలు వింటారు. అలాగే 7:45 వందే మాతర గేయం 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్దాల స్ఫూర్తి స్వరం వందే మాతరం ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం మరియు సహకారం ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ కృష్ణ శరత్ బాబు గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 మహిళావాణి కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి కొన్ని వివరాలను అందిస్తారు పోట్లూరి శారద గారు. అలాగే తొలి మహిళా వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామనేన్ గురించి డి నిర్మల్ గారు అందించే వివరాలను వింటారు. 9:00 హృదయరాగాలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని పంపించి మీకు నచ్చిన పాటలు వినవచ్చు. మా నంబర్ 8462245066 నెంబరు. ఇక 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3:00 కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 5:00 అభిరుచి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గేయాలను వింటారు. 5:45 తెలుగు సినీ గీతాల మాలిక సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తలు వింటారు 6:10 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం, 6:30 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 తెలుగులో వార్తలు, 8:10 అభిరుచి సినీ గీతాలను వింటారు. 8:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజల వరకు ఇచ్చే సందేశం తెలుగు అనువాదం వింటారు. 10:00 మధుర గీతాలు, అలనాటి నీటి తెలుగు గీతాలు వింటారు తెలుగు సినీ గీతాలు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కారణం మా కార్యక్రమాల వివరాలు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్దుల మండలి సమావేశం జరగనుంది.

0: సంగీత రంగ వారసత్వాన్ని కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచెరీలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. ఇక వార్తల వివరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్ధులకు గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్య శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబద్ధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ ను కూడా మంత్రి ఆవిష్కరిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల విభాగం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. దేశ గొప్ప చేనేత వారసత్వాన్ని, చేనేత రంగ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశపు చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణ బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటికి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుండి 85%కి, మొత్తం ఆదాయం 23% పెరిగిందని మంత్రి వెల్లడించారు.
1: ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ భీ భారత్ సర్కార్ బడా రహి, క్లియరెన్సెస్ అండ్ అప్రూవల్ స్పీడప్ కరా రే తాకి ఇన్వెస్ట్మెంట్స్ బడే, రోజగార్ మిలే లోగోం కు, దేశ్ కు ఏక్ మినరల్ సెక్యూరిటీ మిల్నా చాహియే, ఉస్కే సాథ్ సాథ్ భారత్ సర్కార్ కా జో ఇంపోర్ట్ డిపెండెన్సీ కమ్ హై ఉస్కే లియే ప్రయాస్ కర్ రహి హై. ఆజ్ నరేంద్ర మోదీ సర్కార్ జో రిఫార్మ్స్ లాయే హై, హోల్ ఆఫ్ మినరల్ రెవెన్యూ జనరేషన్ మే 65% థా 2014-15, ఆజ్ 85% షేర్ బడాయా, వైసా హీ లగ్భగ్ 23% స్టేట్స్ కా రెవెన్యూ.
0: విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ లైబేరియా విదేశాంగ మంత్రి సారా బెసలో న్యాంతితో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సాంకేతికత, వ్యవసాయం, ఆరోగ్యం, మైనింగ్, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి, విద్య, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలతో సహా భారత్ లైబేరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఈ సందర్భంగా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ కీలక అంశాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో లైబేరియా రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా విదేశాంగ మంత్రి న్యాంతికి డాక్టర్ ఎస్ జయశంకర్ అభినందనలు తెలియజేశారు. శాంతి, అభివృద్దిని ప్రోత్సహించేందుకు కీలక వేదికల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై కూడా వారు ఇద్దరు చర్చించారు. ప్రతిపక్షాల అంతరాయాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న నిరవధికంగా వాయిదా పడడంతో విమానయానం వంటి ఆశాజనకరమైన రంగాలపై చర్చించేందుకు పార్లమెంట్లో తమకు సరైన సమయం లభించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్లో పౌర విమానయానికి సంబంధించిన 28 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురీ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినాన్ని పాటిస్తున్నారు. 1947 విభజన సమయంలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేశం ఈరోజు నివాళులర్పిస్తోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సహా

0: దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ విభజన సమయంలో ప్రజల త్యాగాలకు గుర్తుగా 14వ తేదీని విభజన భయానక పరిస్థితుల స్మృతి దినంగా పాటించాలని 2021లో ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక విభజనలు అసమ్మతి అనే విషయాన్ని సమాజం నుంచి తొలగించి ఐక్యత స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, ప్రజల సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈరోజు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పాల్గొన్నారు. విభజన నాటి సమయంలో తమ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. ఆనాటి చరిత్రను స్మరిస్తూనే దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యాలను నిరంతరం బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న విజయవాడ వారణాసి మధ్య విమాన సేవలను ప్రారంభించారు. ఈ విమాన సేవలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రం, బాబా కాశీ విశ్వనాథుని క్షేత్రం మధ్య తీర్థయాత్ర పర్యాటకం బలోపేతమవుతుందని ఆయన సోషల్ మీడియా పోస్టులో ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం విజయవాడ, రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని మంత్రి తెలియజేశారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక జల విద్యుత్ ప్రాజెక్టు సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. 22 కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 20 టన్నెల్ బయటకు తీసుకొచ్చారు. వీరిలో 6 మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా మరో 14 గాయపడ్డారు. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పీపాల్కోటి ప్రాంతంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు సైట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కాగా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ల నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే అదనపు బృందాలను మోహరిస్తామని విపత్తు నిర్వహణ పునరావాస శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలియజేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక రక్షణ చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని అన్ని ఏజెన్సీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కాంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫైటర్ కాంబాట్ లీడర్గా అర్హత సాధించిన మొట్టమొదటి భారత వైమానిక దళ మహిళాధికారిగా స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనత వృత్తిపరమైన నైపుణ్యం, పోరాట సామర్థ్యం, అధికారుల నిబద్ధతను ప్రతిబింబించే ఒక మైలురాయని భారత వైమానిక దళం సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 నుండి ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితుల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలియజేసింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, విదర్భ, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో నిన్న సాయంత్రం టన్నెల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 6 మృతి చెందగా 14 గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 10 సెకండ్లు.

విభిన్న కార్యక్రమాల మాలిక ప్రభాతలహరి. కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతంతో పాటు 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు అందించే సలహాలు, సూచనలు వింటారు. అలాగే 7:45 వందే మాతర గేయం 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్దాల స్ఫూర్తి స్వరం వందే మాతరం ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం మరియు సహకారం ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ కృష్ణ శరద్బాబు గారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా
2: బొబ్బల
1: కామరా
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు
6: ద్వారకా నగర్ నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
7: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
7: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
7: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
5: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334. డాక్టర్ బలరామ్ జాదవ్.
4: ఎత్తు వంకరబల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
5: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
5: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: Hey, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
9: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
8: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
9: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
8: బంగారం ధర తగ్గితే?
9: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
10: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూజాన్ ఏఆర్ మొబైల్ యాప్. వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఈనాటి ప్రత్యేకత. విభజన బీభత్స స్మారక దినోత్సవంను ప్రతి సంవత్సరం 14 ఆగస్టున ఈరోజు భారతదేశంలో నిర్వహిస్తారు. 2021లో భారత ప్రభుత్వం 14 ఆగస్టును విభజన బీభత్స స్మారక దినోత్సవంగా ప్రకటించింది. ఆగస్టు 14/15 ప్రాంతంలో బ్రిటిష్ భారతదేశ విభజనతో భారత్ పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. విభజన సమయంలో భారీ స్థాయిలో ప్రజల వలసలు, హింస, కుటుంబాలు విడిపోవడం, ఆస్తుల నష్టం వంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి కొత్త ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ దినోత్సవం ఉద్దేశం ఆ విషాదాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా సామరస్యం, మానవత్వం, ఐక్యత మరియు శాంతి విలువలను గుర్తు చేస్తుంది. గతంలోని విషాదాలను గుర్తుంచుకోవడం భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనకు పాఠం నేర్పుతుంది ఈరోజు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం కూడా ఈరోజు. హరిహరులతో పాటు శక్తికి ప్రతిరూపమైన గౌరీదేవిని, సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తూనే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకను ఎంతో వైభవంగా జరుపుకునే మాసమే శ్రావణం. పూజల మాసంగా పరిగణించే ఈ శ్రావణంలోనే అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీక అయిన రక్షాబంధనం వేడుక ఈ మాసంలోనే వస్తుంది. లోగిళ్లన్నీ ముత్యాల ముగ్గులు, మామిడి తోరణాలతో కలకలలాడే శ్రావణం

లో అన్ని పర్వదినాలే అంటున్నాయి శాస్త్రాలు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని ఓ విశ్వాసం. అదేవిధంగా లక్ష్మీదేవిని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మిని పూజిస్తే 1000 రెట్ల ఫలితం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. వచ్చే 4 లేదా 5 శుక్రవారాల్లో మహాలక్ష్మితో పాటు అష్టలక్ష్మి స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని ఆరాధించే సాంప్రదాయం కూడా ఉంది. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం పూజ అతి ముఖ్యమైనది ఈ మాసంలో. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించే సలహాలు సూచనలు.
1: క్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: వారం వారం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం, ఎంత తెలుసుకున్నా కొంత మిగిలిపోతూనే ఉంది. ఈ వారం ముఖ్యంగా మనకు తలనొప్పి వస్తే కళ్ళజోడు పెట్టుకోమంటున్నారు డాక్టర్. అసలు తలనొప్పికి కళ్ళజోడుకి ఏమిటి సంబంధం? ఈ సమస్య మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దానివల్ల ఉత్పన్నమవుతున్నటువంటి కారణాలు ఏంటి మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం మీరు చేద్దాం. ఎప్పటిలాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్రవాదుల వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ ఎల్వి ప్రసాద్, కంటి ఆసుపత్రిలో సుదీర్ఘ అనుభవం పొందిన డాక్టర్, క్యాటరాక్ట్ అండ్ రెటినా సర్జన్ డాక్టర్ నవీన్ నూకల్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ అండి.
3: డాక్టర్ గారు, అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది, తలనొప్పికి కారణాలు ఏమై ఉంటాయంటారు?
4: సో తలనొప్పి అంటే హెడేక్ అన్నది చాలా రీజన్స్ వల్ల వస్తుంది మనకు. మెయిన్గా మనకు వచ్చే రీజన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన తల చుట్టూ ఉన్న వివిధ బాడీ పార్ట్స్లో, మన హెడ్లో ఉన్న బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అబ్నార్మాలిటీస్ వల్ల హెడేక్ అనేది వస్తుంటుంది. సో మనకు యూజువల్గా చూసుకున్నైతే ఒకటి బ్రెయిన్ రిలేటెడ్, అంటే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే ట్యూమర్స్ కానీ, ఏదైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నా కానీ, లేదంటే అన్యూరిజం అంటాం అబ్నార్మల్ డైలటేషన్ ఆఫ్ వెజిల్స్, అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇవి మోస్ట్ డేంజరస్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అట్లాంటివి కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అట్లాంటివి ఏంటంటే సైనసైటిస్ కానీ, మనకు సైనసెస్లో ప్రాబ్లం ఉంది, లేదంటే కంటిలో కానీ, కంటిలో ఐసైట్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేదంటే కంటి చుట్టూ మనకు మజిల్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ, లేదంటే వేరే అదర్ ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ ఐలో ఉన్నా కానీ, ఇట్లాంటి చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. వీటితో పాటుగా ఇంకా సమ్ అదర్ రీజన్స్ మయాలజియాస్, అంటే మయోపతి పెయిన్స్, మనకు కండరాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇటు చాలా రీజన్స్ ఉంటాయి హెడేక్ రావడానికి. అయితే మనకు హెడేక్ దేనివల్ల వస్తుంది అన్నది రూట్ కాజ్ కనుక్కొని ఆ మూల కారణాన్ని మనం ట్రీట్ చేయాలి, అప్పుడే ఆ హెడేక్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. లేదు అంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వాళ్ళకి హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకు ఐ రిలేటెడ్గా కూడా కొంచెం హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
3: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఏ విధమైనటువంటి కంటి సమస్యల వల్ల తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు?
4: యా, చాలా మంచి ప్రశ్న అండి ఇది. మనకు కంటి పైన ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో కంటి లోపల, వాటి వల్ల కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంటి లోపల ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే, మోస్ట్ కామన్గా మనం చెప్పుకోవాలంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే సైట్స్, అంటే ఇప్పుడు మనకు గ్లాస్ పవర్ ఉండడం అన్నమాట. గ్లాస్ పవర్ ఉండి మనం గ్లాసెస్ యూస్ చేయకపోవడము, అదొక రీజను. రెండోది వచ్చేసి కంటి లోపల మనము అబ్నార్మల్గా ఐ స్ట్రెయిన్ కావడం అన్నమాట, అంటే కంటిన్యూస్గా మనం ఐస్ని స్ట్రెయిన్ చేస్తున్నాము, అప్పుడు హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడో వచ్చేసి మైగ్రేన్ రిలేటెడ్ హెడేక్స్ అంటాం మనం. మైగ్రేన్ అంటే ఏంటంటే కంటి లోపల మనకు ఏదైతే చేంజెస్ అవుతుంటాయో అవి బాడీలో మన హెడ్లో కూడా ఈ మైగ్రేన్ రిలేటెడ్ చేంజెస్ వల్ల హెడేక్ వస్తుంటుంది. సో అట్లాంటి దాన్ని మనం మైగ్రేన్ రిలేటెడ్ హెడేక్ అంటాం. సో ఇందులో ఫస్ట్ ఐసైట్ రిలేటెడ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకు సైట్ ఉంది, మైనస్ పవర్ కానీ ప్లస్ పవర్ కానీ గ్లాస్ పవర్ ఉంది మనకు, బట్ మనం గ్లాస్ యూజ్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో మన గ్లాస్ పవర్ అంటే ఏంటంటే, మన కంటి లోపల లెన్స్ ఉంది కదా, ఆ కంటి లోపల ఉన్న లెన్స్ మనకు ఫోకస్ చేసి చూపించాలి నార్మల్గా. బట్ ఏమవుతుందంటే, సైట్ ఉన్న వాళ్ళలో ఆ ఇమేజ్ అన్నది ఎగ్జాక్ట్గా రెటినాలో సెంట్రల్ పాయింట్ ఫోవియా మీద పడకుండా ఫోవియాకు ముందో వెనకాలలో పడుతుంది. ముందు పడుతుంది మయోపియా అంటే, వెనకాల పడితే హైపర్మెట్రోపియా అంటాం, మైనస్ పవర్ ప్లస్ పవర్. ఓకే, సో ఎప్పుడైతే ఈ పవర్ అన్నది ఉంది అంటే వాళ్ళకి ఫోవియా మీద పడట్లేదు రేస్ కాంతి కిరణాలు వెళ్ళి, ఓన్లీ దానికి ముందో వెనుకూడా పడుతున్నప్పుడు ఏమవుతుందంటే, మనం గ్లాస్ పెట్టకపోతే గనక కంటి లోపల మనకు లెన్స్ చుట్టూ సిలియరీ మజిల్స్ ఉంటాయి, ఇంతకుముందు కూడా మనం చెప్పాము, ఆ సిలియరీ మజిల్స్ ఓవర్ వర్క్ చేయాల్సి వస్తుంది. అవి చేయాల్సిన పనికన్నా ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫోకస్ చేయాలి కదా, మనకు క్లియర్గా కనబడాలంటే అవి ఎక్కువ కష్టపడతాయి. అప్పుడు కష్టపడ్డప్పుడు ఏమవుతుంటే, మజిల్ మనకు ఎప్పుడైనా కానీ మజిల్ ఎప్పుడైతే మనం ఎక్కువ యూజ్ చేస్తామో, ఇప్పుడు మనం వెయిట్ లిఫ్టింగ్ ఉంది, కొంచెం మనం 5 కేజీసే లేపగలుగుతాము, మీకు 10 కేజీస్ వెయిట్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి కదా, సేమ్ అలానే కంటిలో కూడా సిలియరీ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఎందుకంటే అవి చేయాల్సిన పనికన్నా ఎక్స్ట్రా వర్క్ అవి చేస్తున్నాయి, ఎందుకంటే మీరు గ్లాస్ పెట్టుకోకపోవడం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే అవి స్ట్రెయిన్ అవుతాయి, అవి స్ట్రెయిన్ కావడం వల్ల దాన్ని సిలియరీ స్పాజం అంటాం మనం. సిలియరీ స్పాజం వచ్చిందంటే పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఐ పెయిన్ వస్తుంది, ఈ బ్రో పెయిన్ వస్తుంది, అంటే కనుబొమ్మల దగ్గరల పెయిను, కళ్ళ మధ్యలో ఈ కనుబొమ్మల మధ్యలో నొప్పి రావడము, గుంజినట్టు కావడము, కళ్ళు లాగినట్టు కావడము, ప్లస్ దాంతోపాటు ఫ్రాంటల్ హెడేక్ అంటాం, అంటే కంటి ఇది నుదుట ఉంది కదా ఇక్కడ పాటలో హెడేక్ రావడము, ఇవన్నీ వస్తూ ఉంటాయి.
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
1: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
2: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
4: సో ఎప్పుడైతే మనం గ్లాస్ యూస్ చేస్తామో అప్పుడు స్లోగా హెడేక్ తగ్గడం స్టార్ట్ అవుతుంది, అప్పటిదాకా ఇది రెగ్యులర్గా అట్లే వస్తూ ఉంటుంది. సో ఇది సైట్ రిలేటెడ్ హెడేక్ అనమాట. రెండోది వచ్చేసి స్ట్రెయిన్, అంటే డిజిటలైజ్ స్ట్రెయిన్, అంటే మనం రెగ్యులర్గా వాడే స్క్రీన్లు కానీ, అంటే కంప్యూటర్స్ సిస్టము, ఫోన్లు, ల్యాప్టాప్, ఎనీథింగ్, అవి ఎప్పుడైతే మనం ఎక్కువసేపు యూజ్ చేస్తామో అప్పుడు కన్ను మీద డ్రై అవుతాం అనమాట, కన్ను డ్రై సర్ఫేస్ అయిపోతుంది, దానివల్ల స్ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నర్వ్స్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి నర్వ్ కార్నియల్ నర్వ్స్ అవన్నీ, వాటి వల్ల హెడేక్ స్టార్ట్ అవుతుంటుంది. హెడేక్తో పాటు కళ్ళు లాగినట్టు కావడము, నీళ్లు గారడము, ఇంకా రెడ్ కావడము, దురదలు రావడము, హెడేక్ ఇక్కడ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ కూడా వస్తుంటుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. డిజిటల్ ఐ స్ట్రెయిన్ రిలేటెడ్ హెడేక్స్ ఇవన్నీ. ఇవి కాకుండా మనకు మైగ్రేన్ రిలేటెడ్ హెడేక్స్ అంటాము. మైగ్రేన్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లం, మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే మైగ్రేన్ ప్రాబ్లం అంటే ఏమవుతుందంటే హెడేక్ వస్తుంది. స్పెషల్గా ఈ హెడేక్స్, ఈ అటాక్స్ అనేవి ఎట్లా అంటే కొన్ని స్టిమ్యులస్ వల్ల వస్తాయి అన్నమాట. అంటే కొంతమందికి ఏంటంటే కొంచెం లైట్ చూస్తే మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది, మైగ్రేన్ హెడేక్. కొంతమందికి ఏంటంటే కొంచెం స్మెల్ ఉంటుంది, ఏదైనా పర్టికులర్ స్మెల్, ఆ స్మెల్ చూసినప్పుడు, ఆ వాసన వచ్చినప్పుడు హెడేక్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి గట్టి గట్టి శబ్దాలు ఏమైనా విన్నా వెంటనే హెడేక్ స్టార్ట్ అవుతుంది, అట్లా అనమాట. వీటిని మైగ్రేన్ హెడేక్స్ అంటాం మనము. ఈ హెడేక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హెడేక్తో పాటు విజన్లో కూడా అబ్నార్మాలిటీస్ వస్తాయి. కొంచెం కళ్ళ ముందు కలర్ కలర్గా కనబడము, లేదంటే కొద్దిసేపు విజన్ కనబడకుండా కొంచెం బ్లాక్అవుట్ కావడం, కళ్ళు బయర్లు గమ్మినాయి అంటాం కదా, అట్లా కావడము, ఆ హెడేక్తో పాటు వస్తాయి. మళ్ళీ హెడేక్ తగ్గిన తర్వాత నార్మల్ అయిపోతుంది మళ్ళీ అది. సో అట్లా జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది మైగ్రేన్ రిలేటెడ్ హెడేక్ అనమాట. సో ఈ మైగ్రేన్ రిలేటెడ్ హెడేక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ విజన్ సింటమ్స్ రావడము, ఇది ఎక్కువ అవుతున్న కొద్దీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఇనిషియల్గా డైలీ ఒకసారి రెండు సార్లు వచ్చింది, కొద్ది రోజులు అయ్యేసరికి ఇంకా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అది. అట్లా మనం ట్రీట్మెంట్ చేసుకునేంత వరకు కూడా ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు ఆ హెడేక్స్ తగ్గుతాయి, ప్లస్ విజన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనం విజన్ కరెక్షన్ చేసుకుంటే గ్లాసెస్తో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.
3: బాగుంది డాక్టర్ గారు. మరి ఈ కంటి సమస్యల వల్ల వచ్చే హెడేక్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు?
4: ట్రీట్మెంట్ అంటే మనం ఫస్ట్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి సైట్ ఉందో లేదో మనం డిటెక్ట్ చేస్తాం. ఫస్ట్ సైట్ ఉంది అంటే కంపల్సరీ గ్లాస్ వాడాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ సైట్ లేకపోతే కూడా కొంతమందికి ఏంటంటే ఇందాక మనం రీజన్స్లో చెప్పినట్టు కొన్ని స్టిమ్యులస్, అంటే లైట్ స్టిమ్యులస్ వల్ల కూడా హెడేక్స్, మైగ్రేన్స్ హెడేక్స్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి ప్లెయిన్ పవర్ గ్లాస్ ఉన్నా కూడా, అంటే సైట్ లేకపోయినా కూడా గ్లాస్ ప్రిస్క్రైబ్ చేస్తాం, వాటిని మనం సింపుల్గా హెడేక్ గ్లాస్ అంటాము. అందులో ఏంటంటే పర్టికులర్గా మనకు కోటింగ్స్ ఉంటాయన్నమాట గ్లాస్ పైన. ఆ గ్లాస్ కోటింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ చేస్తుంది మనం చూసే లైట్ని, అది సెన్సిటైజ్ కాకుండా కన్ను ఫిల్టర్ చేస్తుంది. సో అప్పుడు ఆ లైట్ చూసినా మన కళ్ళ మీద ఎఫెక్ట్ పడదు కాబట్టి అది స్టిమ్యులస్ క్రియేట్ చేయదు, దానివల్ల హెడేక్ రావడం తగ్గుతుంది. ముందు కన్నా మెల్లిగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ముందు ఇనిషియల్గా సివియర్గా వచ్చే హెడేక్స్ ఇప్పుడు కొంచెమే రావడము, మనం గ్లాస్ వాడుతున్న కొద్దీ అటాక్స్ కూడా కొంచెం తగ్గడము, అట్లా ఇంకా రెగ్యులర్గా వాడుతూ కొంచెం ప్రికాషన్స్ తీసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే మనం రెగ్యులర్గా హెడేక్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఇది మనకు మైగ్రేన్ రిలేటెడ్ హెడేక్స్ అయితే. ఏదైనా సైట్ ఉందంటే సైట్ రిలేటెడ్ హెడేక్స్ అంటే కంపల్సరీగా గ్లాస్ యూస్ చేస్తూ మనం కొంచెం మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుంది అది. ఇది కాకుండా ఐ స్ట్రెయిన్ వల్ల వచ్చేదంటే డిజిటల్ ఐ స్ట్రెయిన్, అంటే స్క్రీన్స్ వాడడం వల్ల, సిస్టమ్స్ వాడడం వల్ల వచ్చేదైతే రెగ్యులర్గా అవి చూసేటప్పుడు గ్లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ పవర్ ఉంటే పవర్ గ్లాస్ విత్ యాంటీ గ్లేర్ కోటింగ్ ఇస్తాము వాళ్ళకి. ఒకవేళ పవర్ ఏం లేకపోతే యాంటీ గ్లేర్ కోటింగ్ గ్లాసే ఇస్తాం, బ్లూ కట్ లెన్స్ అంటాం వాటిని. అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్క్రీన్ నుంచి వచ్చే లైటింగ్ కళ్ళ మీద పడకుండా ఇది మధ్యలో అడ్డం ఉండి ప్రొటెక్షన్ ఇస్తుంది మనకు. దానివల్ల ఐ మీద స్ట్రెయిన్ పడదు కాబట్టి ఈ అటాక్స్ హెడేక్స్ రావడం అనేది తగ్గుతుంటుంది. ఇవి కాకుండా రెగ్యులర్గా మోస్ట్ కామన్గా మనం చేయాల్సినవి ఏంటి అంటే హెడేక్ రాకుండా ప్రాపర్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ స్లీప్ అంటే 7 to 8 hours కంపల్సరీగా స్లీప్ ఉండాలి. మనకు స్లీప్ సరిగ్గా లేక నువ్వు డైలీ 3-4 hours పడుకొని ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా లాభం ఉండదు. సో కంపల్సరీగా 7 to 8 hours స్లీప్ ఉండాలి. రెండోది ప్రాపర్ ఫుడ్ టైంకి ఉండాలి. సో అది టైంకి ఫుడ్ లేకపోయినా స్ట్రెయిన్ కావడం వల్ల హెడేక్స్ రావడం ఉంటుంది. అండ్ కిడ్స్లో ఎస్పెషల్గా కొంచెం చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఏమైనా రెగ్యులర్గా తింటూ ఉంటే అది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే వాటి వల్ల కూడా హెడేక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అవి అవాయిడ్ చేయడము, మంచి ఫుడ్ తీసుకోవడము, టైంకి తీసుకోవడము అండ్ సఫిషియెంట్ స్లీప్ ఉండడం చూసుకుంటే మనం హెడేక్ రాకుండా కూడా అవాయిడ్ చేయొచ్చు.

0: బాగుంది డాక్టర్ గారు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: ఇందాక మీరు మాట్లాడుతూ స్కూల్ పిల్లల గురించి చెప్పినారు. అయితే ఈ స్కూల్లో పిల్లలు మనం సర్వసాధారణంగా చూసినట్టయితే క్లాస్కి వెళ్ళిన తర్వాత కొంచెము గిడ్డినెస్కి అయిపోతారు, కాసేపటికి నాకు తలనొస్తుంది అంటారు, టీచర్కి చెప్తారు నాకు తలనొస్తుంది మేడం అని చెప్పేసి, అట్లా మధ్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ పిల్లలు?
3: అదే సేమ్ ఇందాక చెప్పినట్టుగా కిడ్స్లో అయినా కూడా, కిడ్స్ అంటే వాళ్ళు ఇప్పుడే డెవలపింగ్ కిడ్స్ కాబట్టి వాళ్ళకి న్యూట్రిషనల్ సప్లిమెంట్ చాలా ఎక్కువ కావాలి, కరెక్ట్ టైంలో కావాలి మళ్ళీ. సో బట్ ఇప్పుడు ఏమవుతుందంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ చాలా వరకు కిడ్స్ జంక్ ఫుడ్స్కి అలవాటు పడుతున్నారు, అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవన్నీ. అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసుకుంటే అన్నిట్లలో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏ ఉన్నాయి, చిప్స్ కానీ మిగతా ఏమైనా కానీ ఐటమ్స్ ఏవైతే స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయో అన్ని ప్రాసెస్డ్ ఫుడ్సే. సో వాటి వల్ల ఏమవుతుందంటే కొంచెము హైపర్ యాక్టివిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల. కొన్ని కెమికల్స్ ప్రాసెసింగ్ చేసి, అంటే స్టెబిలైజర్స్ అంటాం వాటిని, అట్లాంటివి కొన్ని ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళల్లో. సో ఆ వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయాలి కిడ్స్కి. సెకండ్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ లేకపోతే జ్యూసెస్ చేసి ఇవ్వడం, వాళ్ళు ఫ్రూట్స్ తినకపోతే అట్లా చేయాలి. అండ్ టైంకి ఫుడ్, ఫుడ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఒకేసారి ఎక్కువ తినలేరు కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీస్ అన్నా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. అండ్ స్కూల్కి పంపే ముందు వాళ్ళు యూజువల్గా స్కూల్కి వెళ్ళే టైంకి 8:30-9 వెళ్తారు. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయకుండా పంపవద్దు, కొంచెమన్నా ఏదైనా తినిపించి పంపాలి. ఎందుకంటే ఎంటీ స్టమక్ వెళ్ళి అక్కడ కాన్సన్ట్రేట్ చేసి చేసేది ఏమి ఉండదు. ఇంకా స్కూల్లో కూర్చుండి కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎంటీ స్టమక్తో ఎలా చేస్తారు, చేయలేరు కదా. సో కంపల్సరిగా ఏదైనా ఫుడ్ ఇచ్చి మార్నింగ్ ఇచ్చిన తర్వాతనే స్కూల్కి పంపాలి. సో వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు నేర్చుకోవడం, అందుకే అదొక వన్ ఆఫ్ ద రీజన్ కూడా. స్కూల్కి వెళ్ళగానే హెడేక్ మీరు అడిగారు కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో హెడేక్ వస్తుందంటే వాళ్ళకే కాదు మనకు కూడా హెడేక్ వస్తుంది, తినకుండా వెళ్ళి ఆఫీస్లో పనిచేస్తే మనం. సో అదే కొంచెం అవాయిడ్ చేయాలి. సో రెండోది ఏంటంటే స్క్రీన్స్ బాగా అడిక్ట్ అవుతున్నారు ఈ మధ్యలో. సో స్క్రీన్ అడిక్షన్ తగ్గియాలి, అంటే టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఇవన్నీ చూడడం తగ్గిస్తేనే వాళ్ళు నైట్ టైం కరెక్ట్ టైంకి పడుకుంటారు తొందరగా. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు కాబట్టి కొంచెం టైం ఉంటుంది అప్పుడు, అక్కడ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడానికి టైం ఉంటుంది. ప్లస్ ఎర్లీ మార్నింగ్ కూడా తినాలంటే కూడా తినలేరు, వెంటనే లేవగానే ఫుడ్ పెట్టాలంటే వాళ్ళు తినలేరు అట్లా. సో కొంచెం ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తూ కొంచెం మనం రెగ్యులర్గా చూసుకుంటే వాళ్ళకేం ప్రాబ్లం రాకుండా చూడొచ్చు. లేదు అంటే ఏమవుతుందంటే స్క్రీన్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, స్క్రీన్ టైం వల్ల డెఫినెట్గా వాళ్ళకి సైట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మయోపియా, అది మైనస్ గ్లాస్ అంటాం కదా అది. ఎందుకంటే ఇప్పుడు మనకు పోస్ట్ కోవిడ్ చాలా వరకు చాలామంది స్క్రీన్ యూజ్కు అడిక్ట్ అయ్యారు ఏదో ఒక విధంగా, ఇదర్ ఆన్లైన్ క్లాస్ అనో లేకపోతే ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళు రెగ్యులర్గా ఇంకా స్క్రీన్లోనే ఉంటారు. సో ఆఫీస్లో అయినా కానీ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు మీద బాగా స్ట్రెయిన్ పడి మయోపియా అనేది చాలా వరకు పెరుగుతుంది. సో ఈ మైనస్ పవర్ పెరగకుండాలంటే ఈ ప్రికాషన్స్ తీసుకుంటే కిడ్స్లో ఎస్పెషల్గా ఆ చిన్న ఏజ్లే మనం సైట్ రాకుండా అవాయిడ్ చేస్తే, వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అవే ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి లైఫ్ లాంగ్ సైట్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళ ఐ హెల్త్ బాగుంటుంది, ఐ హెల్త్ బాగుంటే జనరల్ బాడీ హెల్త్ బాగుంటుంది, వాళ్ళ జాబ్ బాగుంటుంది, వాళ్ళ ఎకనామికల్ కూడా గ్రోత్ ఉంటుంది.
0: బాగుంది డాక్టర్ గారు మీరు చెప్పినట్టు పిల్లలకి సరైన పోషక ఆహారం ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళలో ఈ ఎదుగుదల అనేటువంటిది సరిగ్గా ఉంటుంది. అట్లాగే ప్రతి విషయం ముఖ్యంగా నేర్చుకునే పిల్లలకి ఈ గ్రాస్పింగ్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది. అందులో ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ హెడేక్ అనేటువంటిది రాకుండా ఉంటుంది. దానివల్ల దూరపు చూపు కానీ దగ్గర చూపు కానీ సమస్యలు అనేటువంటివి రాకుండా ఉంటాయి మొదలైన విషయాలు ఈరోజు మాకు చక్కగా వివరించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ సో మచ్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:04.

45 నిమిషాలు దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి వందే మాతర గేయం. 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్దాల స్ఫూర్తి స్వరం వందే మాతరం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం మరియు సహకారం ఎస్ మాధురి గారు, నిర్వహణ శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు.

నమస్కారం శ్రోతలారా, ఈరోజు మన శ్రవణ వేదిక ఒక పవిత్రమైన ప్రణవనాథంతో మారుమ్రోగుతుంది. కాలం మౌనంగా ప్రవహిస్తున్న వేళ ఒక పాట వందల సంవత్సరాల నిద్రాణమైన శక్తిని మేల్కొల్పింది. ఒక అక్షరం కోట్లాది గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించింది. ఒక గేయం దిక్కులన్నింటినీ ఏకం చేసి నేను నా నేల కోసం నిలబడతాను అని నినదించేలా చేసింది. అరవై రెండు పదాల కావ్యం కాదు అది, 15 దశాబ్దాల తరగని భావోద్వేగం. అవును, మన దేశమాత పాదాల చింత ఆవిర్భవించిన ఆ మహామంత్రానికి 150 సంవత్సరాలు నిండాయి. నాడు బంకించంద్ర చటర్జీ గారి కలం నుండి జారిన ఆ అమృత బిందువు కాలక్రమంలో ఒక ఉప్పెనై సాగింది, ఒక జాతీయ మహోద్యమమై ఎగిసిపడింది. ఏ శబ్దం వింటే భారతీయుడి నరాల్లో ఉద్వేగం ఉప్పొంగుతుందో, ఏ అక్షరాలు వింటే భరతమాత మురిసిపోతుందో, ఏ నినాదం భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కరదీపికై వెలిగిందో, అదే వందే మాతరం. ఎంతో మంది వీరులు బ్రిటిష్ ఉరికొయ్యల ముందర చిరునవ్వుతో నిలబడ్డారు. తుపాకీ గుళ్లకు గుండెలు ఎదురొడ్డి నిలిచారు. లాఠీ దెబ్బలకు దేహాలు తూట్లు పడినా పెదవులపై నుండి వందే మాత్రం అనే శబ్దాన్ని మాత్రం మరణం కూడా వేరు చేయలేకపోయింది. మహర్షి అరబిందో వర్ణించినట్లు ఇది ఒక అక్షర సమూహం కాదు, జాతీయతకు లభించిన అమరమంత్రం. అది ఆ పాట ఇచ్చిన ఆత్మబలం, అది ఆ నాదంలో ఉన్న దివ్యత్వ శక్తి. ఈరోజు భారత జాతి గర్వంగా స్మరించుకుంటున్న ఒక విశిష్ట సందర్భం. వందే మాతర గేయం ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహోన్నత గీతానికి మనమందరం కృతజ్ఞతాపూర్వక వందనాన్ని అర్పిద్దాం.

మనసుకు మాతృస్పర్శను అందించే ఒక పదం, దేశభక్తికి ప్రాణం పోసే ఒక నినాదం, స్వాతంత్ర సమరయోధుల గుండెల్లో అగ్ని జ్వాలలు రగిలించిన ఒక మహామంత్రం వందే మాతర గేయం. వందే మాతరం అనేది కేవలం ఒక గేయం మాత్రమే కాదు, అది ఒక జాతి గౌరవం. ఒక తరం నుండి మరో తరానికి అందుతున్న దేశభక్తి సందేశమది. స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల అడుగుజాడల్లో మారుమ్రోగిన మహోన్నత స్వరం వందే మాతరం. వందే మాతర గీతం రచనలో దాగిన ఆంతర్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1875వ కాలం. దేశం పరాయి పాలనలో బందీ అయి ఉంది. దాస్య శృంఖలాలలో నలిగిపోతున్న భారతీయ ఆత్మను తట్టిలేపడానికి ఒక దివ్యమైన కవితా శక్తిత్పత్తి అవసరమైంది. సరిగ్గా అదే సమయంలో అమృత గడియల్లో బంకించంద్ర చటర్జీ గారి కలం నుండి వందే మాతరం అనే అక్షర సూక్తం జాలువారింది. ఆ తరువాత బంకించంద్రవారు రాసిన ఆనంద్ మఠ్ నవల ద్వారా ఈ గేయం సమాజంలోకి చొచ్చుకెళ్ళింది. 1838 జూన్ 27 బెంగాల్లో జన్మించిన బంకించంద్ర చటర్జీ భారతదేశ జాతీయ చైతన్యాన్ని మేల్కొల్పిన మహోన్నత రచయిత, కవి, నవల రచయిత. బ్రిటిష్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన దేశభక్తి భావాలు ఆయన హృదయంలో ఎప్పుడూ అలానే నిలిచాయి. అలా వందే మాతర గేయం రూపుదిద్దుకొని కోట్లాది గుండెలను ఏకం చేసి 150 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది కేవలం 150 వసంతాల కాలక్రమం కాదు, 150 ఏళ్ల దేశభక్తి ప్రవాహమనే చెప్పాలి మనం. కాలం మారింది, తరాలు మారాయి, కాని వందే మాతరమిచ్చిన స్ఫూర్తి చెక్కు చెదరలేదు. స్వాతంత్ర సంగ్రామంలో పోరాట పటిమను నూరిపోసిన ఈ గేయం నేటి ఆధునిక భారత నిర్మాణంలోనూ ప్రగతి శోధనై మనల్ని ముందుకు నడిపిస్తుంది. సరిహద్దుల్లో నిలబడే సైనికుడికి, ఆకాశంలోకి రాకెట్లను పంపే శాస్త్రవేత్తకు, చేనులో చెమటోడ్చే రైతుకు, ప్రతి ఒక్కరికి వందే మాతరం ఒక ఆత్మశక్తి.

వందే మాతర గేయంలో కవి భారతదేశ ఔన్నత్యాన్ని ఎలా వర్ణించారో ఇప్పుడు తెలుసుకుందాం. వందే మాతరం అంటే ఓ మాతృభూమి నీకు వందనం అని అర్థం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం అంటే స్వచ్ఛమైన నిండైన జీవనదులను కలిగి తీపి పండ్లు సమృద్ధి అయిన పంటలను మలయ పర్వతాల వైపు నుండి వీచే చల్లని సుగంధ భరితమైన గాలులను కలిగిన ఓ మాతృభూమి అని అర్థం. శుభ్రజ్యోత్స్న పులకితయామిని సస్యశ్యామలాం మాతరం అంటే తెల్లని వెన్నెల కాంతులతో పులకించిపోయే రాత్రులను కలిగి బాగా వికసించిన పువ్వులతో దట్టమైన చెట్లతో పచ్చని ఆకులతో శోభిల్లేదానా, మధురమైన చిరునవ్వును కలిగి తీపి మాటలు మాట్లాడుతూ సుఖ సంతోషాలను కోరిన వరాలను ప్రసాదించే ఓ భారతావని నీకు శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ గేయంలో కవి భారతమాతను పచ్చని పంట పొలాలతో స్వచ్ఛమైన నదులతో సుగంధ భరితమైన పూల తోటలతో చల్లని గాలులతో పండ్లతో నిండిన భూమిగా వర్ణించారు. మన దేశం ప్రకృతి సంపదతో సంస్కృతి వైభవంతో ఆధ్యాత్మిక గొప్పదనంతో నిండి ఉందని ఈ గేయం మనకు తెలియజేస్తుంది. అలాగే భారతమాతను దుర్గాదేవి శక్తిగా, లక్ష్మీదేవి ఐశ్వర్యంగా, సరస్వతీదేవి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తూ దేశం మనకు శక్తిని సంపదను విద్యను ప్రసాదించే తల్లిగా కీర్తించారు. ఈ పదాలు కోట్లాది భారతీయుల కంఠాలు ఒక్కటై ఒకే స్వరంగా గర్జిస్తున్నాయి. ఆ స్వరంలో భయం లేదు, బానిసత్వానికి తలవంచే బలహీనత లేదు. ఉంది ఒక్కటే సంకల్పం, మాతృభూమి కోసం నిలబడాలి, దేశం కోసం పోరాడాలి. కోటి కోటి భుజాలు ఏకమై భారతమాతను కాపాడేందుకు భారతీయులందరూ ఒక మహాశక్తులుగా మారాలనే ఈ పంక్తుల్లో ధ్వనిస్తుంది. భారతమాత అబల కాదు, అపారమైన బలానికి ప్రతిరూపం. ఆమె కేవలం భూమి కాదు, మనకు జన్మనిచ్చిన తల్లి. మన చరిత్ర, మన సంస్కృతి, జ్ఞాపకాలు, భవిష్యత్తు అన్నీ కలిసిన పవిత్ర మాతృభూమి.

ఆ కాలంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు తెలుసుకుందాం. 1905 బెంగాల్ విభజన ఉద్యమం. బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను విభజించగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనకారులు వందే మాతరం నినాదాలతో వీధుల్లోకి వచ్చి విదేశీ వస్తువులను బహిష్కరించారు. ఈ నినాదం ప్రజలను ఉద్యమానికి ప్రేరేపిస్తోందని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో వందే మాతరం పలకడాన్ని నిషేధించింది. అయినప్పటికీ విద్యార్థులు, యువకులు ధైర్యంగా ఈ నినాదాన్ని కొనసాగించారు. వందే మాతరం అంటూ ప్రదర్శనలు నిర్వహించిన వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు శిక్షలు అనుభవించినా వారు వెనుకడుగు వేయలేదు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు వందే మాతరం ఆలపిస్తూ ర్యాలీలు నిర్వహించారు. అనేక మందిని విద్యా సంస్థల నుండి బహిష్కరించినా వారు ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ మహాసభల్లో వందే మాతర గేయంతో సభలను ప్రారంభించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఇది స్వాతంత్ర ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. ఖుదీరాం బోస్, బినోయ్ బసు వంటి అనేక మంది విప్లవకారులు వందే మాతరం నినాదాన్ని తమ పోరాటానికి ప్రేరణగా స్వీకరించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు, సభల నుంచి ఊరేగింపుల వరకు వందే మాతరం భారతీయుల్లో ఐక్యత, ఆత్మగౌరవం, స్వాతంత్ర స్ఫూర్తికి ప్రతీకగా మారింది. నేడు స్వేచ్ఛాగాలిని పీలుస్తున్న మనం ఈ గీతం వెనుక ఉన్న చరిత్రను, ఆ త్యాగాలను, ఆ మహనీయుల పోరాటాన్ని ఎప్పుడూ మరవకూడదు.

దేశభక్తి అంటే కేవలం నినాదం కాదు, దేశాన్ని ప్రేమించడం, బాధ్యతగా వ్యవహరించడం, ప్రకృతిని కాపాడటం, మన సంస్కృతిని గౌరవించడం, సమాజ అభివృద్ధికి మన వంతు కృషి చేయడం కూడా దేశసేవే. విదేశీ గడ్డపై మేడం బికాజీ కామా ఎగురవేసిన తొలి భారతీయ త్రివర్ణ పతాకంపై బంగారంలా ప్రకాశించిన అక్షరాలు వందే మాతరం. మదన్లాల్ ధింగ్రా వంటి యోధులు ఉరి కొయ్యలను ముద్దు పెట్టుకుంటూ పలికిన చివరి శ్వాస వందే మాతరం. మన దేశం పట్ల ప్రేమను, ఐక్యతను, సమానత్వాన్ని, మానవతా విలువలను ప్రతి హృదయంలో నింపే ఈ మహాగీతం రానున్న తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని మనసారా కోరుకుందాం. ఈ సందర్భంగా భారత మాతకు మనమందరం హృదయపూర్వక వందనం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతకి జై.

0: పాలుకారు పాడిన సుబ్బు సినిమాలోని పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
0: మీరు వింటున్నారు ప్రభాతల హరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకరలు పోవటం గురించి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 16వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదట, గుండె కవాటాలు మూసుకుపోవడం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి, గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆగస్టు నెల అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది దేశమంతటా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనం జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగం ఉంది. స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, పురుషులతో సమానంగా మహిళలు సైతం తమవంతు ప్రయత్నంగా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ ఉద్యమాలలో ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8వ తేదీన ముంబైలో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. క్విట్ ఇండియా ఉద్యమం గురించి మరిన్ని వివరాలను అందిస్తున్నారు పొట్లు రిషార్ద గారు, విందామా.
1: 1942 బ్రిటిష్ వారిని భారత్ నుండి తరిమివేయాలని భారతీయులు చేపట్టిన ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం. ఈ ఉద్యమానికి 84 సంవత్సరాలు. భారత స్వాతంత్ర పోరాటంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ దీనిని ప్రారంభించారు. ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్లో జరిగిన భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదంతో ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. అంటే చేయండి లేదా చావండి అని అర్థం. క్విట్ ఇండియా అనే పదాన్ని యూసుఫ్ మెహరుల్లి రూపొందించారు. ఈయన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. బొంబాయి మేయర్గా పనిచేశారు. భారతదేశానికి స్వేచ్ఛను సాధించాలి లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలనైనా త్యాగం చేయాలని ప్రజలను కోరారు. ఈ ఉద్యమం దేశంలో స్వాతంత్ర కాంక్షను రగిల్చి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పునాది వేసింది. బ్రిటిష్ రాజకీయ పార్టీలు రాజీనామా చేసి త్వరగా నిష్క్రమించడానికి క్విట్ ఇండియా ఉద్యమమే కారణం అని హచిన్స్ వర్ణించారు. 2వ ప్రపంచ యుద్ధం 1939 భారత బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్

దళిత్ భారతదేశాన్ని యుద్ధంలోకి తీసుకురావడం పట్ల భారత జాతీయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం లీగ్ యుద్ధానికి మద్దతు ఇచ్చింది, కానీ కాంగ్రెస్ చీలిపోయింది. గాంధీ ఈ చొరవను అంగీకరించలేదు. అడాల్ఫ్ హిట్లర్ బెనిటో ముస్సోలిని టోజోలకు వ్యతిరేకంగా ప్రతిపాదించారు. బ్రిటన్ శిథిలాల నుండి స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించాలని తాను కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంతో భారత స్వాతంత్ర పోరాటంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుభాష్ చంద్రబోస్ జర్మనీలో ఇండియన్ లెజియన్ను నిర్వహించారు. జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వ్యవస్థీకరించారు. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశారు. 1939లో జర్మనీ మరియు బ్రిటన్ల మధ్య యుద్ధం కావడంతో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక అంతర్భాగంగా ఉండి యుద్ధంలో ఒక పక్షంగా మారింది. 1935 చట్టంలోని నిబంధనల ప్రకారం సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ సంస్థానాలు అంగీకరించి ఉంటే వైస్రాయ్ భారతదేశం తరపున ఏకపక్షంగా యుద్ధం ప్రకటించి ఉండేవారు కాదు. క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన కారణాలు. 2వ ప్రపంచ యుద్ధంలో భారతీయుల మద్దతు కోరిన బ్రిటిష్ ప్రభుత్వం బదులుగా భారత్కు స్వయం పాలన ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో భారతీయులకు నిరాశను మిగిల్చింది. యుద్ధకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్నంటాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించిన జపాన్ భారత్పైకి కూడా దండెత్తే ప్రమాదముందని గాంధీజీ భావించారు. అప్పుడు ఉద్యమం ప్రారంభమైన మరుసటి రోజే ఆగస్టు 9న మహాత్మాగాంధీతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టించింది. దాంతో ప్రజలే నాయకులుగా స్వచ్ఛందంగా ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, అరుణ అసఫ్ అలీ లాంటి ద్వితీయ శ్రేణి నాయకులు సహకరించి ఉద్యమాన్ని నడిపించారు. ఉషా మెహతా కాంగ్రెస్ రేడియోను రహస్యంగా నిర్వహించి ఉద్యమ సందేశాన్ని దేశం నలుమూలలకు చేరవేశారు. ఉద్యమం యొక్క ముఖ్యమైన విజయాల్లో ఒకటి తర్వాత వచ్చిన అనేక కష్టకాలంలో పార్టీని ఐక్యంగా ఉంచడం, భారత్ బర్మా సరిహద్దు వరకు జపాన్ సైన్యం ముందుకు రావడంతో అప్పటికే ఆందోళన చెందిన బ్రిటిష్ వారు వెంటనే స్పందించి గాంధీని జైల్లో పెట్టించారు. పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ జైల్లో పెట్టారు. ప్రధాన నాయకుల అరెస్టు కారణంగా అప్పటి వరకు తెలియని యువ నాయకురాలు అరుణ అసఫ్ అలీ ఆగస్టు 9న ఏఐసిసి సమావేశానికి అధ్యక్షత వహించి జెండాను ఎగురవేసింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఈ చర్యలు జనాభాలో సానుభూతిని కలిగించాయి. ప్రత్యక్ష నాయకత్వం లేకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. కార్మికులు పెద్ద సమూహాలలో పనులు మానేసి సమ్మెలకు దిగారు. అన్ని ప్రదర్శనలు శాంతియుతంగా జరగలేదు. కొన్ని చోట్ల బాంబులు పేలాయి. స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వారు నిరాకరించారు. యుద్ధం ముగిశాక చూద్దాంలేమన్నారు. దేశవ్యాప్తంగా చిన్న తరహా హింస జరిగింది. బ్రిటిష్ వారు ముకుంద కాకతి మాతంగిని, హజ్రా కనక లతాబారువా, కుషాల్ కున్వర్, భోగేశ్వరి, పుకానాని మొదలైన వారితో సహా 10,000 మంది నాయకులను అరెస్ట్ చేసి వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా శాంతియుతంగా ఎలా నిష్క్రమించాలనేది యుద్ధానంతరం బ్రిటిష్ వారికి ఎదురుగా నిలిచిన ప్రశ్న. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయి స్మారక నాణ్యం జారీ చేసింది.

0: ఉద్యమం ప్రారంభమైన 3 నెలల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం క్రూర విధానాలతో అణగదొక్కింది. యథావిధిగా సమాజంలోని ఉన్నత వర్గాలు, అధికారిక గణం ప్రభుత్వానికి విధేయులుగా మిగిలారు. ప్రభుత్వ హింసాకాండ తారాస్థాయికి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం 10,000 మందికి పైగా కాల్పుల్లో మరణించగా 60,000కు పైగా అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వం గాంధీని నిందించింది. దీంతో ఆయన తన ఆత్మశుద్ధికి 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. తరువాత గాంధీజీ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. యుద్ధంలో మిత్రరాజ్యాల విజయం వల్ల ఉద్యమం ఉధృతి తగ్గింది. క్విట్ ఇండియా ఉద్యమానికి మూల కారణమైన 2వ ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్ ఆత్మహత్య చేసుకోవడంతో యుద్ధం పరిసమాప్తమైంది. యుద్ధానంతర కాలంలో అధికారాన్ని శాంతియుతంగా, గౌరవప్రదంగా ఎలా బదిలీ చేయాలనే ప్రశ్న ప్రధాన అంశంగా మారింది. 1945లో కారాగారంలో ఉన్న జాతీయవాద నాయకులందరినీ విడుదల చేయడంతో ఈ ఉద్యమం ముగిసింది. క్విట్ ఇండియా ఉద్యమ ముఖ్యమైన ఫలితాలు: బ్రిటిష్ పాలనపై తీవ్ర ప్రభావం. 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన అత్యంత పెద్ద ప్రజా తిరుగుబాటు క్విట్ ఇండియా ఉద్యమమే. ప్రజల్లో జాతీయ భావన పెరగడానికి కారణమైన ఉద్యమం ఇదే. సామాన్యులు కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. స్వాతంత్ర మార్గం సుగమం అయింది. అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితి బ్రిటిష్ పాలకులకు ఎదురైంది. అలా భారతదేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే అవకాశం దక్కింది.
1: మీరింతవరకు క్విట్ ఇండియా ఉద్యమం గురించి పొట్లూరి శారద గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఈ ప్రబోధ గీతాన్ని వినండి.

స్వాతంత్రోద్యమంలోనే కాదు, స్వాతంత్ర అనంతరం కూడా ఎందరో మహిళలు దేశానికి తమ సేవలను అందించారు, అందిస్తున్నారు. దేశ రక్షణలో భాగమైన నేవీ, ఎయిర్ ఫోర్స్ రక్షణ విభాగాలలో పనిచేస్తూ తమ దేశభక్తిని నిరూపించుకుంటున్నారు. ఈరోజు భారత వైమానిక దళపు తొలి మహిళా వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గురించి తెలుసుకుందాం. నారీ శక్తికి ప్రతీక ఆమె. 1924 ఫిబ్రవరి 27 మద్రాసు నగరంలో విజయలక్ష్మి జన్మించారు. ఆమె తండ్రి టిడి నారాయణ అయ్యర్ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో పనిచేసేవారు. ఆ యుద్ధ అనుభవాలు, క్రమశిక్షణ ఆయనలో దేశభక్తిని పెంపొందించాయి. చిన్నతనం నుంచి విజయలక్ష్మి తండ్రి నుండి క్రమశిక్షణను, సమయపాలన, ఇంకా మానవత్వం పట్ల గౌరవాన్ని నేర్చుకున్నారు. అలాగే ఆమెకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆమె తాతగారు సంగీత విద్వాంసుడు కావడంతో ఇంటి వాతావరణం ఎప్పుడూ సంగీతానికి నిలవగా ఉండేది. అందుకే విజయలక్ష్మి రమణన్ కేవలం చదువులో రాణించడం మాత్రమే కాకుండా సంగీతంలో కూడా ప్రావీణ్యం సాధించారు. 1943 మద్రాసు మెడికల్ కాలేజ్లో అడుగుపెట్టి ఆమె వైద్య విద్యార్థినిగా తనదైన ముద్ర వేశారు. ఆ కాలంలో మహిళలు వైద్య వృత్తిలోకి రావడం ఒక సవాలుగా ఉండేది. కానీ ఆమె తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎనాటమీ, ఫిజియాలజీ వంటి కఠినమైన సబ్జెక్టులలో ఆమె చూపిన ప్రతిభ అసమాన్యమైనది. బాల్ఫోర్ మెమోరియల్ మెడల్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఆమె గెలుచుకున్నారు. 1948 తన బ్యాచ్లోనే టాప్ స్టూడెంట్గా నిలిచి వైద్య శాస్త్రంలో

తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె 15 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా ఎంపికయ్యారు. కర్ణాటక సంగీతంలో రాగాలను అలవోకగా ఆలపించగల నైపుణ్యం ఆమెది. ఎంతోమంది సంగీత విద్వాంసుల ప్రశంసలను అందుకుంది. ఢిల్లీ, బెంగళూరు, లక్నో వంటి నగరాల్లో ఆమె ప్రదర్శనలిచ్చారు. ముఖ్యంగా సైనికులను ఉద్దేశించి ఆమె పాడిన పాటలు ఎంతోమందికి మానసిక ఉపశమనాన్ని కలిగించేవి. 1955వ సంవత్సరం ఆమె జీవితంలో అత్యంత కీలకమైన మలుపు తీసుకొచ్చింది. తన భర్త కెవి రమణన్తో కలిసి వైమానిక దళంలో అడుగుపెట్టారు. 1971లో ఆమె వైమానిక దళంలో వింగ్ కమాండర్ స్థాయికి ఎదిగారు. ఒక మహిళా అధికారిగా ఆమె ప్రయాణం ఎంతో కష్టతరమైనది. పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే రక్షణ విభాగంలో ఒక మహిళగా తన ఉనికిని చాటుకోవడం, తన నిర్ణయాలకు గౌరవం పొందేలా చేయడం చిన్న విషయం కాదు. కానీ ఆమె తన వైద్య నైపుణ్యంతో, నిబద్ధతతో తనకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఆమె వైమానిక దళంలో చేరినప్పుడు మహిళల కోసం ప్రత్యేకమైన సర్వీస్ డ్రెస్ లేదు. ఈ పరిస్థితిని చూసి ఆమె ఏమాత్రం కృంగిపోలేదు. తనకంటూ గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన దుస్తులను తానే సొంతంగా డిజైన్ చేసుకున్నారు. వైమానిక దళం యొక్క రంగులు ప్రతిబింబించేలా చీర మరియు బ్లౌజులను ధరించడం ప్రారంభించారు. ఇది ఆ తర్వాత వచ్చిన మహిళా అధికారులకు ఒక మార్గదర్శకంగా మారింది. 1962 ఇంకా 1971 సంవత్సరాలలో జరిగిన యుద్ధాల సమయంలో ఆమె అందించిన సేవలు అపారమైనవి. యుద్ధం అంటే ప్రాణ నష్టం, గాయాల బాధ. అలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మానసిక స్థైర్యాన్నివ్వడంలో, వారికి అవసరమైన వైద్యం అందించడంలో ఆమె ఎప్పుడూ ముందుండేవారు. ఆమె వైమానిక దళంలో ఉన్నప్పుడు ఒక ప్రముఖ పత్రికా ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, "నేను చాలా ఏళ్ల పాటు వైమానిక దళంలో ఉన్న ఏకైక మహిళా అధికారిని. ఒకే ఒక్క మహిళగా తనతో పనిచేసే వందలాది మంది పురుష అధికారుల మధ్య ఆమె తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆమెకు ఎదురైన సవాళ్లు కేవలం వృత్తిపరమైనవి మాత్రమే కాదు, సామాజికమైనవి కూడా. కానీ ఆమె దేనికి వెనకడుగు వేయలేదు. ఆమె కళ్ళల్లో ఉన్న స్థిరత్వం, మనసులో ఉన్న దేశభక్తి ఆమెను ఎప్పుడూ ముందుకు నడిపించాయి." 1977లో ఆమెకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా విశిష్ట సేవా మెడల్ లభించింది. ఇది సైనిక రంగంలో అత్యున్నత ప్రమాణాలను పాటించినందుకు, అద్భుతమైన సేవలను అందించినందుకు ఇచ్చే గుర్తింపు. ఆమె నర్సింగ్ సిబ్బందికి, సహాయ వైద్యులకు ప్రసూతి మరియు గైనకాలజీ విభాగాల్లో స్వయంగా శిక్షణ ఇచ్చేవారు. విజయలక్ష్మీ రమణన్ దగ్గర శిక్షణ పొందిన ఎందరో వైద్యులు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. 1979లో పదవీ విరమణ చేసినప్పటికీ ఆమె సేవలు ఆగలేదు. బెంగళూరులో సొంత ప్రాక్టీస్ మొదలుపెట్టి సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించారు. 80 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా ఆమె పేదలకు వైద్యం చేస్తూనే ఉండేవారు. ఒక మహిళగా, వైద్యురాలిగా, సైనికాధికారిగా ఆమె తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించారు. 2020వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన 96 ఏళ్ల వయసులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె చూపిన బాటలో నడుస్తూ నేడు భారత రక్షణ రంగంలో ఎందరో మహిళలు కల్నల్ స్థాయి నుండి ఫైటర్ పైలట్ల వరకు ఎదిగారు. విజయలక్ష్మీ రమణన్ ఒక విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు, "నిజమైన ధైర్యం ఎదురుగా ఉన్న శత్రువును ఓడించడంలో లేదు. సమాజం విధించిన హద్దులను ఛేదించి మన లక్ష్యం వైపు అడుగులు వేయడంలో ఉంది" అని. సంగీత సాధన, వైద్య నైపుణ్యం, సైనిక క్రమశిక్షణ ఆమెను ఒక అసాధారణ మహిళామణిగా తీర్చిదిద్దాయి. విజయలక్ష్మీ రమణన్ గారి ప్రస్థానం మనకు నేర్పే పాఠం.

ఒక్కటే. మనం ఏ రంగంలో ఉన్నా మన పనిని దైవంగా భావించి పూర్తి అంకిత భావంతో చేస్తే మనం కేవలం వృత్తిలో ఎదగడమే కాదు చరిత్రలో ఒక చెరగని ముద్రని వేయగలం. ఆ ధీర వనితే మనందరికీ స్ఫూర్తి ప్రదాత.

0: ఇదే ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
1: ఇంతవరకు మీరు మహిళావాణి కార్యక్రమంలో క్విట్ ఇండియా ఉద్యమం గురించి కొన్ని వివరాలను తెలియజేశారు పొట్లూరు శారద గారు. అలాగే తొలి మహిళా వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామన్ గురించి డి నిర్మల్ గారు అందించిన వివరాలను విన్నారు. ఇంతటితో మహిళావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:30.

పాడుకునే పాట వందేమాతృ గీతం. ఈరోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందించిన ఈ ప్రత్యేక కార్యక్రమం మాలో ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. సమర్పించిన మాధురి మేడం గారికి ధన్యవాదాలు. మా కొరకు హృదయరాగాలు కార్యక్రమంలో ఏదైనా ఒక దేశభక్తి గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు. వరంగల్ కరీమాబాద్ బొమ్మనగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్. తప్పకుండా అండి, మీకు కూడా ధన్యవాదాలు. మరి మీకోసమైతే మంచి పాటను వినిపిస్తాను.

అలాగే మరో సందేశాన్ని పంపించారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వందేమాతర గీతం జాతి జనుల హృదయాల్లో నేటికీ ఏనాటికి స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ఆంగ్లేయుల బారిన పడిన బానిస సంకెళ్ల నుండి భరతమాతకు విముక్తి కలిగించిన బంకించంద్ర చటర్జీ గారి గళం నుండి జాలువారిన శతాబ్దాల స్ఫూర్తి స్వరం వందేమాతర గీతం వినిపించిన మాధురి గారికి, కృష్ణ శరత్ బాబు గారికి, ప్రసారం చేసిన ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం గారికి అందరికీ నమస్సులు. ప్రత్యేకంగా ఈ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. కానీ వీరి పేరు వివరాలు తెలియలేదు, కానీ ప్రసారం చేసిన కార్యక్రమం గురించి అభిప్రాయం తెలియజేశారు. ధన్యవాదాలండి.

అలాగే మరో సందేశాన్ని పంపించారు. జగిత్యాల వెల్లుల నుండి వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప ఉమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి, శ్రీశాంత్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నరసయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, మా కోసం ఏదైనా మంచి దేశభక్తి గీయాన్ని వినిపించండి అంటున్నారు. మరి మీ అందరి కోసం ఈ దేశభక్తి గీతం

0: మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి ఒక బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ బలరామ్ జాదవ్.
4: ఎత్తు వంకర బెల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
6: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
5: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
6: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
5: బంగారం ధర తగ్గితే?
6: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
7: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
8: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మీరు సందేశాన్ని పంపించారు. నమస్కారం అండి. ఈరోజు వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ కేంద్రం నుండి ప్రత్యేక కార్యక్రమంలో మాధురి ఆర్జే గారు చాలా చక్కగా వివరించారు. వారికి అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు అంటూ చిలుక నారాయణ గారు, అనసూయ గారు, యమున, జానకంపేట్ నిజాంపేట్ నుంచి తెలియజేస్తున్నారు వారి అభిప్రాయాలని. ధన్యవాదాలండి.

అలాగే ఆకాశవాణి నిజామాబాద్కి నమ్మ డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. ఈరోజు ఉదయం 7:45 మీరు ప్రసారం చేసిన శతాబ్దాల స్ఫూర్తి స్వరం 150 సంవత్సరాల వంద

మాత్ర గేయాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం విన్నాము. ఇట్టి కార్యక్రమం ఎంతో భక్తిరసతో ఉంది, కూడుకుని ఉంది. దేశభక్తిని చాటి కార్యక్రమాన్ని ఎంతో శ్రమించి రూపొందించి మాకు అందించినందుకు శ్రీమతి ఎస్ మాధురి గారికి, అలాగే కార్యక్రమ నిర్వహణ అధికారి అయిన శ్రీ ఎస్ కృష్ణశరత్ బాబు గారికి ఈ సందర్భంగా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటున్నారు. అలాగే ఈ రోజు ఉదయం నుండి కార్యక్రమాలు వింటున్నాము, ఈ రోజు విధి నిర్వహణలో ఉన్న ఆర్జే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత చక్కటి దేశభక్తి గీతం అమెరికా అబ్బాయి మూవీలో ఉండి ఏ దేశమేగిన అనే పాటను వినిపించి సమస్త శ్రోతలకు మైమర్పించారు, ధన్యవాదాలని తెలియజేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. తెలియజేసిన వారు నాగనాథ్ గుప్తా న్యూ ఏంజల్స్ కాలనీ నిజామాబాద్ నుండి. వీరు అడిగిన పాట అయితే లేదు, కానీ ఒక మంచి దేశభక్తి గీతాన్ని అయితే వినిపించగలను. ధన్యవాదాలండి.

0: మీందరి కోసం ఖడ్గం సినిమా నుండి ఈ పాట.
1: దినక్ చిక్ దినక్ చిక్ దొంగ్.

0: ఏ చెప్పలేదు అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులో.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు
3: ఏమైంది? నాన్న
0: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
2: ఆర్బిఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి.

0: సమాధానంగా నగలు.
1: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
2: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. ఈరోజు శతాబ్దాల స్ఫూర్తి స్వరం వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘన చరిత్ర విశేషాల విషయాలను రేపటి 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే సందర్భంగా ఈరోజు 7:45 వినిపించిన స్వతంత్ర సౌరభాల చరిత్ర చక్కని ఉపన్యాసంలో ఉపన్యాసంతో ఎస్ మాధురి గారికి అందించినందుకు ధన్యవాదాలు అని తెలియజేస్తున్నారు. రేణు నాగేశ్వరరావు, ఎన్వంటి సరోజని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ్ వీరందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్సు నుంచి సందేశాన్ని పంపించారు. ధన్యవాదాలండి. మీకు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కానీ మీరు కోరిన పాట అందుబాటులో లేకపోవడం వల్ల మరో పాటనైతే తప్పకుండా వినిపిస్తామండి. ధన్యవాదాలు.

మరో సందేశాన్ని పంపించారు. ప్రతిరోజు ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న ఉదయం 6:10 నుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము వింటుంటాము అని తెలియజేస్తున్నారు. అలాగే 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతర కార్యక్రమము, అలాగే ప్రతి శనివారం వినిపిస్తున్న మన ఆలయాల కార్యక్రమము అన్నీ చాలా చక్కగా ప్రసారం చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలను వినిపిస్తున్న నిజామాబాద్ ఎఫ్ఎం సిబ్బందికి, స్టేషన్ సిహెచ్ మోహన్ దాస్ గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. వీరు కోరిన పాట అవతారం సినిమా నుండి. వీరు జక్రాన్పల్లి మండలం నుంచి అఖిల, అపర్ణ, అలేఖ్య, అంజలి, అరుణ, రాజేందర్, రాజేశ్వర్, రాజేష్ రాజు గారు తెలియజేశారు. ధన్యవాదాలండి మీకు. మీరు కోరిన పాట వినిపించేస్తున్నాము, విందాము.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. రౌడీ అల్లుడు సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మూరి పొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని, వారి కుటుంబ సభ్యులు. తప్పకుండా అండి, మీ అందరి కోరిక మేరకు ఈ పాట.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్,

వాళ్ళు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం నుంచి రమేష్, శంకర్, సులోచన, రవి, యోగేష్ వీరందరూ కోరుతున్న పాట బాబీ మూవీ నుంచి ఏదైనా ఒక మంచి పాట అంటున్నారు. తప్పకుండా అండి, మీకోసం మంచి పాటను వినిపించేస్తున్నాను.

అలాగే మరో సందేశాన్ని పంపించారు. ఈరోజు ప్రసారం చేసిన 150 సంవత్సరాల వందే మాతృ గీతం గురించి చాలా చక్కగా వివరించిన ఎస్ మాధురి మేడం గారికి, నిర్వహించిన కృష్ణ శరత్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తూ, నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తిరాజ్ కుమార్, సరోజ సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, మీరందరూ కూడా, సుమధుర, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలండి. మరి మీకోసం మంచి పాట బాబీ సినిమా నుండి శంకర్ మహాదేవన్ పాడిన ఈ

0: ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: హృదయరేవులు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. బొబ్బిలిపులి సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. తప్పకుండా మీ కోరిక మేరకు ఈ పాట

అలాగే 150 ఏళ్ల వందే మాత్రం కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం, చాలా నచ్చింది అంటూ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన గారు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. మరి మీ అందరి కోసం ఈ

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

వింటున్నారు 103.2 MHz పై మరియు అమెజాన్ ఏఆర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటలకు, ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానందన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: ఈ కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. గుడ్ మార్నింగ్, శుభోదయం, మాకు నేరం నాది కాదు సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆర్మూర్ చేనేత కాలనీ నుండి రంగాచారి, వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన నేరం నాది కాదు సినిమా నుండి. మరి మీ అందరి కోరిక మేరకు ఈ పాట.

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మా కార్యక్రమాలను వింటూ మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ రేపటి హృదయరాగాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.
1: విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచి ప్రజలకు అందుబాటు ధరకు కరెంటును అందించాలన్నదే మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ సవర్ణ బిల్లు 2026 లక్ష్యమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట మంత్రివర్గ సమావేశం సచివాలయంలో జరగనుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను బై నెంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట మంత్రి దుద్దుల శ్రీధర్బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఈరోజు సచివాలయంలో జరుగుతోంది. మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. పుష్కరాల సన్నద్దత ఏర్పాట్ల పురోగతిపై వారు సమీక్ష నిర్వహిస్తున్నారు. సర్ సమాచారం పేరుతో వాట్సాప్లో పంపించే లింక్ ద్వారా ఫామ్ నింపాలంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో వయోధికుల జాతీయ మండలి 5వ సమావేశం జరగనుంది. ఈ నెల 12వ తేదీ వరకు 768 కేసులను పరిష్కరించినట్లు కేంద్ర సమాచార కమిషన్ వెల్లడించింది.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాము. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జర్షిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. మరి ఈ సంవత్సరాల మధ్య మీకు నచ్చినటువంటి పాటలు కనుకుంటే 0402320852 కి వాట్సాప్ పంపించండి. మీరు వినాలనుకునే పాట, మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 0402320852 కి వాట్సాప్ చేయండి. మరి మొదటగా యువకుడు, మరి ఈ సినిమాల నుంచి ఎస్పీ చరణ్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. సో మరి ఈ అవర్లో మీకు నచ్చినటువంటి పాటలు మీరు వినాలనుకుంటే 0402324082కి వాట్సాప్ చేయమని చెప్పాను. అలాగే 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ మెమరబుల్ పాటలు వినేసేద్దాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ ఎవర్ గ్రీన్ హిట్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, మరి మాకు ఈరోజు ఆనంద్ సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ వాయిద్రుమాని డాక్టర్ జమీర్ ఫసీ, జునేద్, జుబేర్, ముఖరామ్, నుమాన్, జకీర్, ఫాసిల్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. మరి ఆనంద్ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాట ఆనంద్ సినిమా నుంచి హరిహరన్ చిత్ర కలిసి పాడినటువంటి పాట విన్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే, భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట బద్రి సినిమా నుంచి బంగాళాఖాతంలో పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ రాజయ్య, కార్తీక్, మను, సుధా, యామిని మెసేజ్ చేశారు వనపర్తి నుంచి. మరి వారి కోసం రమణ గోకిల సంగీతం సమకూర్చి పాడినటువంటి పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తమ కళాల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాము. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ మందలగూడెం జనగమ నుంచి దివ్యశ్రీ, శ్రీకన్య, లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పాట సంతాం చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి వారు ధర్మవరం పార్థసారథి నగర్ రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత మెసేజ్ చేశారు. మరి వారు అడిగినట్టుగా సొంతం సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం.

బ్లాక్ బస్టర్ పాటల ప్రయాణం కొనసాగుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఎస్ దోస మీరు పెట్టినారు ఆకాశవాణి విభద భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండి ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇవాళ మనం వింటున్నాం 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటల్ని. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ లక్ష్మి, అరవింద్, శివ, సుఘ్న, కృష్ణ, భవానీ, పవన్, అద్వైత్, అథర్వ్, రుక్మిణి, వెంకటేశ్వరరావు గారు మెసేజ్ చేశారు. అంబుసారంగ్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట అతడు సినిమాల నుంచి ఆను నిజం పాట మాకోసం వినిపించండి.

అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు, మీరు అడిగినట్టుగా ఆ పాట వినిపిస్తాను. అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుంచి యాదగిరి శాంతి అభిహాసిని వైష్ణవి నితిన్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం కేకే సునీత కలిసి పాడినటువంటి పాట, మనీష్ శర్మ గారు కంపోజ్ చేసినటువంటి అతడు సినిమాల నుంచి ఈ పాట మీకోసం.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడ్ అంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో. తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి, ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి. చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. మనకి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి మెసేజ్ చేశారు. అరుణ రాజేంద్ర మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట 2003 విడుదలైనటువంటి నాగా సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు. మరి వారి కోసం దేవా సంగీతం సమకూర్చినటువంటి పాట, ఉదిత్ నారాయణ్ మరియు శ్రేయా ఘోషల్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

బ్లాక్ బస్టర్ పాటల ప్రయాణం కంటిన్యూ అవుతుంది ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపుల నుంచి మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట జయం సినిమాల నుంచి అందమైన మనసులో పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అంటే ఒకప్పుడు క్యాసెట్స్ ఉన్నప్పుడు బాగా హిట్ అయినటువంటి సినిమా, అండ్ క్యాసెట్ అరిగిపోయేంత వరకు విన్న సినిమా పాటలు కూడా. మరి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్లో. స్టే ట్యూన్డ్.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనంద వలరం చేసాం పూర్ణ వినోదం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిసనర్ రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుంచి, లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు మరియు రాములమ్మ పేర్లు బాగున్నాయండి మీవి. సో మరి వీరు వినాలనుకునే పాట టాగూర్ సినిమాల నుంచి హరిహరన్ చిత్ర కలిసి పాడినటువంటి చిన్నగా చిన్నగా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీ అందరి కోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాము. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ 2000 సంవత్సరం నుంచి

2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు టెక్సాస్ యుఎస్ఏ నుంచి చంద్రశేఖర్, సిరి, బుల్లబాయ్, వనజ, మధు, వంశీ, సౌమ్య మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట నువ్వు నాకు నచ్చావు సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని అన్నారు. మంచి సెలక్షన్ అండి. అండ్ కోటి గారి సంగీతం సమకూర్చినటువంటి సినిమాల నుంచి చిత్రగారు మరియు శ్రీరామ్ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్లో స్టే ట్యూన్డ్.

ఎస్ దోస్తో, మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికి గుడ్ బాయ్ చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాను 2000 సంవత్సరం నుంచి 2005వ సంవత్సరం మధ్య. చాలా అంటే చాలా మెసేజ్ వచ్చాయి అండ్ అన్ని మెసేజ్లు చదవలేకపోయాను. కాకపోతే వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక మంచి పాట ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తూ గుడ్ బై చెప్పేస్తున్నాను. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోల సమయం సరిగ్గా 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక సేవలు, హోంగార్డ్, పౌర రక్షణ కరెక్షనల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన 1057 మంది సిబ్బందికి గ్యాలంటరీ సేవా పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి, పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను యుఏఈ నుంచి తిరిగి రప్పించడంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో మహాత్మా జ్యోతిబా ఫూలే, శ్రీమతి సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం విష్కరిస్తారు. హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న టిమ్స్లకు నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి 13.5 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం జలమండలికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలియజేశారు. ఓనం ఉత్సవాలకు చెల్లపల్లి నుండి కొట్టాయం మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం చెల్లపల్లి నుంచి ఉదయం 7:15 07197 ప్రత్యేక రైలు, ప్రతి సోమవారం సాయంత్రం 4:45 కోటాయం నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సర్వ్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీన ఎన్నికల అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఓటర్లు తమ పేర్లను ముసాయిదా జాబితాలో సరిచేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
1: వివిధ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయి అలనాటి మేటి చిత్రాలు, కథ కథనం, సంగీత దర్శకత్వ ప్రతిభ, నటీ నటుల అద్భుతం.

కేంద్ర శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. పేదరికాన్ని నిర్మూలిద్దాం అనే నినాదంతో ప్రభుత్వాలను నడుపుతున్న కాలమది. సరిగ్గా ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా రూపొందించిన చిత్రం. ఆకలి, పేదరికం మనిషిని నేరస్తుడిగా మార్చగలవు అనే కఠిన వాస్తవాన్ని హృదయాలను కదిలించేలా ఆవిష్కరించిన వెండితెర సందేశాత్మక చిత్రం. నేరస్తుడు అసలు శత్రువు కాదని, అతన్ని ఆ వైపు మళ్లించిన కడు ఆకలి పేదరికమే నిజమైన శత్రువులని బలంగా చెప్పి అపూర్వ విజయం సాధించి ప్రజలను, ప్రభుత్వాలను చైతన్యం చేసిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ అది. ఇంతకీ అంతలా మనుషుల్ని కదిలించిన చిత్రమేంటి అనిపిస్తుంది కదా, ఆసక్తిగా ఉంది కదా. ఎస్, చెబుతా. కథ, కథను, నటీనటులు, ఆ పాత్రల స్వభావం ఏంటి, చిత్ర విజయానికి కారణమైన అంశాలు ఏంటి, ఆ ఆసక్తికర అంశాలన్నీ ఈరోజు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మన వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఈరోజు మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి. రైల్వే లైన్ మ్యాన్ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్న కుటుంబం, అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో పేదరికం అలముకుంటుంది. రౌడీలు రైలు పట్టాల కింద అమర్చిన బాంబులను తనిఖీ చేసే క్రమంలో రౌడీలు అతన్ని కాల్చేస్తారు. అతనికి చిన్న కొడుకు ఉంటారు. తల్లి బాధను ఆకలి తీర్చడానికి నానా అవస్థలు పడి మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆకలి కోసం చేరని పనులను చేస్తూ ఉంటారు. చివరికి తల్లి చనిపోతుంది. వీటన్నింటిని అధిగమించేందుకు రౌడీ గ్యాంగ్లో చేరి నేరస్తుడిగా మారతాడు. అన్యాయాలపై తిరగబడతాడు. జైలుకు వెళ్లి న్యాయస్థానాలను కదిలించి నిర్దోషిగా బయటకు వస్తారు. ఇది కథ. కట్ చేస్తే ఆ సినిమా బంపర్ హిట్, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తొలి 5 వారాల్లోనే అప్పట్లో 40 లక్షల రూపాయలను వసూలు చేసి భారీ వాణిజ్య అఖండ విజయం సాధించిన చిత్రంగా నిలిచి ఆ హీరో కెరియర్లో మైల్ స్టోన్గా నిలిచింది. మరి ఆ అంతలా బ్లాక్ బస్టర్గా రికార్డ్స్ని క్రియేట్ చేసి మరి అందరినీ మెప్పించి విశేష ప్రజాదరణ పొందిన చిత్రం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, మీకు ఆల్రెడీ లైన్స్ చెప్పేశాను స్టోరీ, మరి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి ఆ సినిమా ఏంటి, ఆ సినిమాలో నటీ నటులు, వాటి పాత్రలు ఏంటి, వాటి పాత్రల స్వభావం ఎలా ఉంది, సంగీత దర్శకులు ఎవరు, ఎలా దర్శకులు మూవీని తెరకెక్కించారు, ఎందుకు అంతలా బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా అనేది చెబుతా వింటూ ఉండండి. వివిధ్ భారతి.

నలుగు తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాలు తెరకెక్కిస్తున్న కాలం. ఆ రోజుల్లో కలర్ ఫిలిమ్స్ రీల్స్ కొనాలంటే చాలా డాలర్లు చెల్లించాలి. అలా సినీ నిర్మాణ వ్యయం చాలా పెరిగిపోతుండేవన్నమాట, బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుండేది. అయినా సరే కథాబలం ఉంది, పైగా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టే చిత్రం కావటం. ఆ మూవీ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే గట్టి నమ్మకంతో

నట సార్వభౌములు ఎన్టీఆర్ అలాగే అందాల నటి మంజులతో తీసినటువంటి సినిమానే నేరం నాది కాదు ఆకలిది. 1976లో విడుదలై అఖండ విజయం సాధించి ఎన్టీఆర్ స్టార్డమ్ అమాంతం పెంచేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విక్రమ్ పాత్రలో నేరస్తుడిగా, మార్పు చెందిన వ్యక్తిగా, సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించే వీరుడిగా రకరకాల షేడ్స్లో నట విశ్వరూపని చూపటం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిందన్నమాట. ఎన్టీఆర్కి జోడిగా మంజుల యొక్క అందచందాలు ఇవన్నీ కూడా జోడైపోయి అల్లరి చిల్లరగా ఉండి తర్వాత తనకు తోడుగా ఉండి అంతే స్థాయిలో ఆ పాత్రలో జీవించారు. ఆ మూవీ విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిందన్నమాట. ఆ సందర్భంగా మనం ఈ మూవీని ఈ సందర్భంగా నేరం నాది కాదు ఆకలిది అనేది ఇది ప్రస్తుత కాలమే కాదు రాబో రోజుల్లో కూడా ఇది ఒక సందేశాత్మక చిత్రంగా అది చూసిన ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది. ఇది ఒక చైతన్యపరుస్తుంది. ప్రజలను ఎప్పటికప్పుడు మేల్కొల్పే చిత్రంగా మనం ఈ సందర్భంగా ఎంచుకోవడం విశేషం అన్నమాట.

పాటలో ఉన్న సాహిత్యం కేవలం సాహిత్యంగానే కాదు, ప్రజలను చైతన్యపరిచే వాస్తవ పరిస్థితులు. ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, భవిష్యత్ తరాలు కూడా ఈ పాట విన్న ప్రతిసారి పబ్లిక్ ఇలాగే ఉంటారు. మంచి చేస్తే శభాష్ అంటారు. అదే మంచి చేసినటువంటి మంచి వ్యక్తి ఏదైనా కొంచెం చెడుగా ఇంకేదైనా పొరపాటు వల్ల ఏదైనా చేస్తే వాళ్లే ఆ

చప్పట్లు కొట్టిన ఆ చేతులే శభాషన్న ఆ నాలుకనే నిన్ను చీదరిస్తారు, పక్కన పెడతారు, ఇలాగే ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు అని చెప్పినటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నేరం నాది కాదు ఆకలిది. నిజానికి కథ మామూలుగానే అనిపించినా దర్శకులు ఎస్డి లాల్ తెరకెక్కించిన తీరు, పాత్రల స్వభావం, భావోద్వేగాలతో పాత్రను మలిచిన తీరు ప్రేక్షకులను కదిలించింది. నేరం నాది కాదు ఆకలిది సినిమాలు హిందీలో సక్సెస్ అయిన రోటి సినిమాకు రిమేక్ గా తీసిన చిత్రం ఇది. వైవీ రావు రవిచిత్ర ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ తో కలిసి తీసిన అఖండ విజయం సాధించిన చిత్రాలలో నేరం నాది కాదు ఆకలి చిత్రం కూడా ఒకటి. అయితే ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ సంగీత దర్శకత్వం కూడా. సత్యం గారు స్వరపరిచినటువంటి సాంగ్స్ అన్ని కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విన్నారు కదా, మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆ పాటలో ఉన్న సాహిత్యం నిజంగా మనం సరదాగా పాడుకునే పాటలాగా అనిపించినప్పటికీ ప్రతి పదంలో ఒక అర్థం ఉంది, ప్రతి పదంలో ఒక ప్రేరణ ఉంది, ప్రతి అక్షరంలో ఒక వాస్తవం దాగి ఉంది. మనల్ని మేల్కొలిపి మనల్ని మన కర్తవ్యాన్ని గుర్తు చేసేటువంటి అందులో భావం దాగి ఉంది. ముఖ్యంగా ఈ ఇందులో ఒక పాట ఆరుద్ర గారు రాస్తే మిగిలిన నాలుగు పాటలన్నీ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే రాశారనమాట. ముఖ్యంగా వీటి అన్ని పాటలలో ఒక ముఖ్యమైనటువంటి ఎప్పుడు విన్నా కూడా సరికొత్త ఉత్తేజం వచ్చేటువంటి ఒక మంచి పాట రాశారు. మంచిని సమాధి చేస్తారా అనే పాట ఆ రోజులు సంచలనమయ్యింది. నేటికి విన్న ప్రతిసారి రోమాంచితం కావాల్సిందే. ఆ పాట ఆ సినిమాకే హైలైట్గా నిలిచింది. రేపటి తరాలు కూడా, వచ్చే భావి తరాలు కూడా ఈ పాట విన్న ప్రతిసారి ఒక కర్తవ్యంగా, ఒక ఆలోచన కు దారిగా, మనం చేసేటువంటి పని ఏంటి, మన లక్ష్యం ఏంటి అని గుర్తు చేసే విధంగా ఉంటుంది ఆ పాట.

0: నేరం నాది కాదు ఆకలిది సినిమాలో ప్రతి సీన్ కూడా ఆసక్తి రేకెతించే విధంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆలోచించేలా డైలాగ్స్ రాశారు కొల్లపూడి మారుతురావు గారు. కోర్టు సీన్లో ఎన్టీఆర్ భావోద్వేగభరితమైనటువంటి మాటలతో హావభావాలతో నటించిన తీరు కంటతడి పెట్టిస్తుంది. ఆకలి కోసం నేరం చేసిన తను నేరస్తుడను ఎలా అవుతానని, ఆ పేదరికమే అలాంటి పరిస్థితులే నన్ను శత్రువుగా మార్చాయని, నిజమైన శత్రువు పేదరికమని న్యాయస్థానంలో వాదించిన తీరు దర్శకులు తీసుకున్న శ్రద్ధకు ప్రేక్షకులు జేజేలు పలికారు.
1: ఈ ప్రపంచంలో నాలాంటి విక్రములు ఎందరో ఉన్నారు ఉంటారు. కన్నబిడ్డల్ని అనాథలను చేసి ఆకలి కోసం అమ్ముడు పోయి నిస్సహాయంగా కన్ను మూసే కన్న తల్లున్నంత వరకు నాలాంటి విక్రములు ఉంటారు. మగా ద్వేష నీడలో పసిపిల్లలు పాలు పోసుకునే దురదృష్టం ఉన్నంత కాలం పట్టిన అన్నం ఎర చూపించి అమాయకుల ఆత్మనాదాల మీద ఈ మహారాజులు మేడలు మిద్దెలు కడుతున్నంత కాలం నాలాంటి విక్రములు ఒక్కళ్ళు కాదు మీద ఆరు వందలు వేలు పుడతారు. ఈ సంఘంలో అవినీతిని అన్యాయాన్ని తుడిచిపెట్టాలంటే తిండి లేక నిలువ నీడ లేక నిస్సహాయంగా బ్రతికే అనాథల హృదయాల్లో అవినీతిని నాటే ఆ పెద్ద మనసుని తుడిచిపెట్టాలి. ప్రేమ మమత అభిమానాలకు నొచ్చుకుని వాళ్లలో ఆకలిని రెచ్చగొట్టి అవినీతిని ప్రోత్సహిస్తున్నది వాళ్ళు. చేతలైతే వాళ్ళని మట్టి పెట్టండి. నా ఒకరిని శిక్షిస్తే ఒక దురదృష్టవంతుడి కథ ముగుస్తుంది. కానీ ఆ శిక్షకు తల వంచే ముందు ఆఖరి మాటగా చెప్తున్నాను, ఆ నేరం నాది కాదు మీలా ఆకలి.
0: అలా ఆర్ద్రతతో ఆయన పలికిన డైలాగ్స్ అందరిని కూడా హృదయం ద్రవించేలా ఆలోచింపజేస్తుంది, హృదయాలను కదిలించేస్తుంది. అందుకే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆకలి విషాదకర పరిస్థితులు మనుషులు ఎలా చెడుదారులు వెళ్ళి వ్యసనాలకు బానిసలవుతారో, తద్వారా జీవితంలో ఏమి కోల్పోతారో, ఎలా పశ్చాత్తాప పడతారో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకులు. నిరస్తుడిగా మారిన హీరో పరిణామం చెంది సమాజాన్ని పట్టి పీడిస్తున్న పేదరికాన్ని అంతం చేయాలని, దోపిడి దొంగ ముఠాలను నేర ప్రపంచాన్ని నడిపే సామ్రాజ్యాలను కూల్చివేయాలని చెప్పే

విశేషం ఈ సినిమాలో కనిపిస్తుంది. సినిమాలోని పాత్రలు కూడా అలాగే ఉంటాయి. పాత్రలన్నీ కూడా చాలా చాలా అందరికి బాగా నచ్చాయన్నమాట. ఆ సినిమా అప్పటి పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ ఇప్పుడు ఈ తరం చూసినా కూడా ఈ తరంలో కూడా ఇలాగే జరుగుతుంది ఏమో కొన్ని ప్రదేశాల్లో అనిపించేలా ఉంటుంది. తర్వాత వచ్చే తరాలు చూసినా కూడా ఇలాగే ఉంటుంది. సమాజంలో ఎంతోమంది పబ్లిక్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మనస్తత్వాలను కలిగి ఉంటారు, ప్రతిదానికి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్నింటిని అరికట్టే విధంగా ఉంటారు, అపోజ్ చేసే విధంగా ఉంటారు, దేనికైనా మంచికి చెడుకు దేనికైనా ఇలా పబ్లిక్ చుట్టూ ఉంటారు. కానీ ఆకలి అనే పదాన్ని మనం నామరూపం లేకుండా చేయాలి. ఆకలితో అలమటించే పరిస్థితులు మనకు ఉండకూడదు. దానికి కారణం భూతులైనటువంటి పరిస్థితులు ఏంటి, దానికి కారణమైనటువంటి వాటిని మనం సమూలంగా తీసేసినప్పుడే ఇలాంటి వాళ్ళు ఉండరు అనేది ఈ సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట.

పేరు నాది కాదు ఆకలితే సినిమాలో ఎన్టీఆర్కు తండ్రిగా కాంతారావు గారు నటించారు. ఆయనకు మంచి మిత్రుడిగా అంధుడిగా గుమ్మడి నటించడం అనడం కంట దానికన్నా మనం ఆ పాత్రలో జీవించారు అనిపిస్తూ ఉంటుంది. సీనియర్ నటులు అంత నటులను ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ సినిమాలో చాలా భారీతనం కనిపిస్తూ ఉంటుందన్నమాట. విలన్గా త్యాగరాజ్ అయితే విశ్వరూపం చూపించారు. నిజంగా ఆ సినిమా మొత్తం కూడా ఇలా దొంగల మూట తర్వాత అన్యాయాలు చేసే

0: ఒక రౌడీ రాజ్యంగా బాంబులు పీల్చే విధంగా ఉంటుందన్నమాట. ప్రతి ఫ్రేమ్లో కూడా అదంతా మనకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే విధంగా ఆసక్తిని రేకెత్తించే విధంగా తీసుకున్నారన్నమాట హాస్య నటులు అల్లు రామలింగయ్య గారు, మురళీమోహన్, పద్మనాభం, రాజబాబు, ప్రభా వంటి ముఖ్య పాత్రలు కూడా ఆ సినిమా విజయానికి కారణమయ్యాయి. ఆ పాత్రలు తప్ప ఆ సినిమాలు నటుని కనిపించరు, అది ఆ సినిమా ప్రత్యేకత.
1: మన్ రాణి గులాబీ బుక్క నీదే.

నాటి సినిమా ఫార్ములాను బాగా పాటించారు. అందుకనే అన్ని రకాల శ్రద్ధలు తీసుకున్నారు డైరెక్టర్స్, మూవీ మేకర్స్. అందుకనే ఐటమ్ సాంగ్తో సహా మంచి మంచి లిరిక్స్, తర్వాత మంచి సింగర్స్ని ఎంచుకుని ఆ సినిమాను నడిపించి అఖండ విజయం సాధించారు. మరి సినిమాలో విషయానికి వస్తే, అప్పుడు ఆ టైంలో ఎలా ఉందంటే, హిందీ సినిమాలు అంటే హిందీలో బాగా హిట్ అయినటువంటి సినిమాలను తీసుకుని ఆ కథాంశాన్ని తీసుకుని రీమేక్ చేస్తూ విజయం సాధించారు. ఆ విజయం సాధిస్తూ ఉన్నారన్నమాట. అదే టైంలో అదే ఫార్ములాను పాటించి తీసుకొని ఎలాగైనా మనం విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సినిమాను తెరకెక్కించారు. మరి సక్సెస్ అయ్యారు కూడా. నేరానికి జైలు శిక్ష అనుభవిస్తూ, ఏ రౌడీల ద్వారా జైలుకు వెళ్ళాడు, ఏ రౌడీల వల్ల అన్యాయాల వల్ల, ఏ రౌడీలు చేస్తున్నటువంటి అకృత్యాల వల్ల జైలుకు వెళ్ళారు, అదే రౌడీ ముఠా సహాయంతో జైలులో ఉన్నటువంటి అతన్ని, కథానాయకుణ్ణి, మరి అందులో నుంచి తప్పించేసి ఆ పరారీలో ఉంటూ కథను నడిపిస్తూ, ఏ రౌడీలు తన జీవితానికి తన ఇలాంటి దుస్థితికి కారణమయ్యారో వాటిని భరతం, వారందరినీ భరతం

ఒకటి విధంగా కథను ఆధ్యాంతం అటు ఇటు మనకు అసలు ఏం జరుగుతుందో తెలియని విధంగా కథను మలచడం అనేది నిజంగా డైరెక్టర్ గారి యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. అలా చివరకు హీరో యొక్క నిజాయితీని రౌడీలు చేసిన అన్యాయాలకు బలైన పరిస్థితి వల్ల నేరస్తుడిగా మారారనే వాస్తవాన్ని గ్రహించి కోర్టు కథనాయకుడిని అంటే సీనియర్ ఎన్టీఆర్ని తిరుచిగా చెబుతుంది, ప్రకటిస్తుంది, దాంతో విడుదల చేస్తుంది అనమాట. దాంతో కథ ముగుస్తుంది. మధ్యలో ఒక డ్రామాగా యాక్షన్ సన్నివేశాలతో అత్యంతం ఆసక్తిని కలిగించే విధంగా ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని కలిగించే విధంగా సినిమాను నడిపించడం గొప్ప విశేషం.

0: అయ్యోరామా, చెక్కమ్మకి రవ్వాల్సిన పోయింది ఓయమ్మా. అది గుప్పుల మండి నిప్పై రగిలే చెప్పుడమ్మా.
1: నేరస్తులను శిక్షించడం కంటే నేరాలకు కారణమైన ఆకలి పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను, సామాజిక బాధ్యతను హృదయానికి అత్తుకునేలా ఈ చిత్రం తెలుపుతుంది. మరో పాట విందాం.

మూవీ రివ్యూలో నేరం నాది కాదు ఆకలిది సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మీరు విన్న ఆ పాట ఈ సినిమాకు సంబంధం కాదు, కానీ సినిమాలో పాటలు మరి 10 పాటలు 12 పాటలు అలా ఉండవు కదా. ఆ సినిమాకు సంబంధించిన హీరో సేమ్ కాబట్టి వేటగాడు సినిమా నుంచి ఆ పాట వినిపించాము. సామాజిక బాధ్యత కలిగిన ఎమోషనల్ పాత్రలు చేయటం ఎన్టీఆర్కు వెన్నతో పెట్టిన విద్యనే అయినప్పటికీ మరోసారి అద్భుత నటనను ఆవిష్కరించారు నేరం నాది కాదు ఆకలిది చిత్రంలో. తెరపై గంభీరమైన వ్యక్తిత్వంతో, భావ వ్యక్తీకరణతో, తనదైన మార్క్ డైలాగులతో అదరగొట్టారు ఆ సినిమాలో. మరి 5 దశాబ్దాలు గడిచినా కూడా ఆ మూవీ తన సామాజిక సందేశంతో నేటికీ సజీవంగానే కదలాడుతూ ఉంది. అనేక సామాజిక మాధ్యమాల్లో మరి వెండితెరపై కూడా ఎప్పుడు చూసినా కూడా, సినిమా చూసిన ప్రతిసారి ఏ తరం చూసినా కూడా ఒక సందేశాన్ని పొందుతారనేది కఠిన వాస్తవం. నేరాన్ని సృష్టించే ఆకలి పేదరికంపై పోరాటమే సమాజం చేయాల్సిన అసలైన యుద్ధమని ఈ చిత్రం ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది. నిజానికి సమకాలీన పరిస్థితులు ఇప్పుడు కూడా ఇంకా కూడా ఆకలితో అలమటించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆకలికి కారణం పేదరికం, ఆ పేదరికానికి కారణం ఏంటి, దారితీసిన పరిస్థితులు ఏంటి, పేదరికాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఉంది, దాన్ని నిర్మూలిస్తే ఈ ఆకలి అనేది ఉండదు, ఆకలితో అలమటించే వాళ్ళు ఉండదు, దీనికోసం అందరూ నడుం బిగించాలి, ఇది ఒక సామాజిక బాధ్యత, ఇది దీనితో అలమటిస్తున్నారు అంటే వైఫల్యం అనేది ఎవరిది అనేది మన పాలనను, మన అధికారాన్ని, మన చేసే పనిని వెక్కిరిస్తుంది అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుందన్నమాట. సినిమా ద్వారా తెలియటం అనే కాదు, మన సమకాలీన మన సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ని కథ రూపంలో దర్శకులు తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది ఎప్పుడు కూడా ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆలోచిస్తుంది. అందుకే అంటారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఆ పాట రాశారు వేటూరి గారు.

మరి ఆ సినిమాలో పాట కూడా ఎలా ఉంటుందంటే ఇలాగనమాట, మనం ఏదైతే కష్టపడి సంకల్పించి ఒక పని చేస్తామో తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అనేది నేరం నాది కాదు ఆకలిది సినిమా రుజువు చేసింది. నిజంగా ఎప్పటికీ ఆ సినిమా సజీవంగా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది, మేల్కొలుపుతుంది, ప్రేరణిస్తుంది, చైతన్యపరుస్తుంది.

శ్యామ్ సింగరాయ్ మూవీ కోసం అనురాగ్ కులకర్ణి పాడిన సూపర్ హిట్ సాంగ్ అది. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ప్రముఖ అలనాటి స్వాతంత్ర్య సమరయోధులు గురువు యోగి అక్షర కెరటం అరబిందో ఘోష్ బర్త్డే సందర్భంగా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు ఆయన బర్త్డే అన్నమాట. ఇంగ్లీష్ విద్య పట్ల మక్కువ చేత అరబిందో గారిని చిన్నతనంలోనే డార్జిలింగ్ పంపించి చదివించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్లో చదివారు. అలా 7 సంవత్సరాలు ఇంగ్లాండ్, 5 సంవత్సరాలు మాంచెస్టర్లో, ఆ తర్వాత గ్రీక్ లాటిన్ భాషల్లో కూడా విద్యను అభ్యసించారు. దీంతో బహుభాషల్లో అందవేసిన చెయ్యిలా పాండిత్యం సంపాదించారు ఆయన. తర్వాత మాతృభూమిని తిరిగి వచ్చి, అంటే మాతృభూమికి తన సొంత దేశానికి తిరిగి వచ్చి పలు వార్తా పత్రికల్లో వ్యాసాలు రచనలు ఇవన్నీ చేసి భారతదేశ ప్రజలను చైతన్యం చేసి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటను ఎగరవేసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాలు పంచుకున్నారు గురువు అరబిందో గారు. అలా మరి ఆయనకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచించాలి.

అలాగే ఆనాటి పరిస్థితులు అంటే ఇంచుమించు ఆయన బ్రతికిన కాలం ఈ ఎలాంటిది అంటే 1872 సంవత్సరం, అంటే 18వ శతాబ్దం, ఐ మీన్ 19వ శతాబ్దం అనుకోవచ్చు, మనకు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి కాలం అన్నమాట. ఆ సమయంలోనే ఇతను ఈ విధంగా పాండిత్యం సంపాదించడం, విదేశాలకు వెళ్ళటం, చదువుకోవటం, ఇదంతా ఏంటి అని మనం ఆలోచించాలి. మనకు అన్నీ మన చుట్టూ అన్నీ సమకూరితేనే సాధ్యం కానటువంటి కొన్ని అంశాలు అలాంటిది. అంత చిన్నతనంలోనే ఆయనకు చదువు పట్ల, తర్వాత ఇంకా ఏదో చేయాలి అనే ఒక ఏదైతే ఉంటుందో కసి, అది మనం ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాలి. నిజంగా మహానుభావులు అంటే మనం ఏదో వాళ్ళ స్టోరీలు చదివి, వాళ్ళ నేపథ్యం చదివి, వాళ్ళు సాధించిన విజయాలను చదివి అవును కదా అని అనుకుంటాం, కానీ అలా కాదు. వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధ, జీవితం అంటే ఏంటి, జీవితం ద్వారా మన ద్వారా సమాజానికి ఏమి ఇవ్వాలి, మనం ఎలా మార్గదర్శకులంగా మారాలి, ఇతరులకు ఎలా దారి చూపించాలి, మార్గ నిర్దేశనం ఎలా చేయాలి అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉందంటే నిజంగా గొప్ప విషయం కదా. అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి, వాటిని మనం ప్రేరణగా తీసుకుని చైతన్యం అవ్వాలి. మనం ఇతరులను చైతన్యం చేయాలి. మంచి చేసి మంచి చెడు ఇవన్నీ ఉంటాయి, కానీ మనం దేనికి అట్రాక్ట్ అవుతాము, మంచికి అట్రాక్ట్ అవుతాం. కాబట్టి మనం మంచి ఆలోచించాలి, మంచి పనులే చేయాలి, 10 మందికి సహాయపడాలి, 10 మందిని చైతన్యపరచాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరో పాట విందాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మిర్చి సినిమా కోసం విజయ్ ప్రకాష్ అనిత పాడిన రామజోగశాస్త్రి గీతాన్ని విన్నారు. సంగీతం దేవీశ్రీ ప్రసాద్. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు అరవిందో ఘోష్ స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఆయన నడిచినటువంటి దారి, ఆయన చూపిన మార్గం, తర్వాత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఆయన పడిన శ్రమను, తర్వాత జాతికిచ్చిన సందేశం, అలాగే ఆధ్యాత్మిక రచనలు, ఇంకా ఇతర రచనలు, పత్రికా సంపాదకీయం, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి కృషి అన్నమాట. ఆ కృషి ఫలాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. రేపు ఆయన పుట్టినరోజు, అంటే ఆగస్టు 15, 1872 కలకత్తాలో జన్మించిన అరవిందో గారు దేశ విదేశాలు తిరిగి ఎనలేని భాష సాహిత్యాలను ఒడిసిపెట్టారు. అబెర్దీన్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్య నేర్చుకున్న ఆయన ఇచ్చినటువంటి జాతీయ సందేశంతో కూడినటువంటి వ్యాసాలు, వ్యాసంగాలు, పిలుపులు భారతదేశం మొత్తం వ్యాపించి జాతీయోద్యమానికి ఊపిరులు పోసాయన్నమాట. మనం ఈరోజు మన ప్రస్తుతం స్వాతంత్ర్య సంబరాల్లో మునిగి ఉన్నాం. రేపు స్వాతంత్ర దినోత్సవం, మరి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అందరం కూడా ఎంతో దేశభక్తితో ఉప్పొంగినటువంటి దేశభక్తితో నారనారారం స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి కృషిని పునికి పుచ్చుకొని అదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ భావి భారతావని నిర్మించేందుకు మన అందరం కూడా కంకణబద్ధులై ఉన్నాము. ఆ సంబరాల్లో మునిగి తేలుతున్నాము. అందువల్ల మరి ఈ రోజుని, అంటే ఆగస్టు 15 జన్మించినటువంటి ఆధ్యాత్మిక గురువుగా అందరూ జాతీయ నాయకులుగా, జాతీయ నాయకులు భావించేటువంటి యోగి మన అరవిందో ఘోష్ గారి జన్మదినం సందర్భంగా, మరి ఈ స్వాతంత్ర్య సమరయ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే మరి అలా స్వాతంత్రోద్యమానికి, జాతీయ ఉద్యమానికి ఊపిరిని పోసి ఆయన రాసినటువంటి వ్యాసంగాలు బాగా చదివి ప్రేరణ అయ్యారు చాలామంది కూడా. దీంతో మరి ఏంటంటే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయుల పాలన నడుస్తుంది కాబట్టి ఆంగ్ల ప్రభుత్వం మరి ఊరుకుంటారా, ఊరుకోరు కదా. సో రాజద్రోహం కేసు కింద ఆయన శిక్షించాలని చాలా ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎదురు నిలిచి పోరాడారు రచనలతో, సాహితీ బాణాలతో.
1: ఏ బ్రదర్ అబ్బమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఆ ప్రభుత్వం, ఆంగ్ల ప్రభుత్వం అతని మీద శిక్షించాలని, ఆయన జైల్లో పెట్టాలని, ప్రజలకు దూరం చేయాలని చెప్పేసి చూశారు. అలా ప్రభుత్వం మరి జైలుకు పంపడం కూడా, ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అక్కడ. మరి ఇలా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా మనము ఆయన తీసుకున్నటువంటి స్ఫూర్తి, తర్వాత ఆయన చేయదలుచుకున్నటువంటి పని ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పరాయి పాలన మగ్గుతున్న మనము మరి నేనేం చేయాలి, నా గమ్యం ఏంటి అని చెప్పేసి ఆయన అనుకున్నారనమాట. నా ప్రజలను చైతన్యం చేయాలి, వందే మాతర ఉద్యమం నడుస్తుంది, వందే మాతర ఉద్యమంలో పాల్గొనాలి, పాల్గొన్నారు కూడా, జాతినీకం చేశారు. తనకున్నటువంటి పాండిత్యం, తక్కువ సమయం ఉంది కాబట్టి తక్కువ సమయంలో మనం ఆయన గురించి, చాలా గొప్ప చరిత్ర ఆయనది, ఎన్నో రచనలు చేశారు, ఎన్నో వ్యాసంగాలు రాశారు, వాటి ద్వారా ఆధ్యాత్మికంగా మారారు, ఆధ్యాత్మిక రచనలు చేశారు, ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా జాతీయోద్యమానికి ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా ఆయన చూపించారనమాట. అందుకే ఆయన్ని గురువుగా భావిస్తారు మన వాళ్ళందరూ కూడా. సో అంత గొప్ప ఆధ్యాత్మిక గురువు, యోగి, స్వాతంత్ర్య సమర యోధులు, అక్షర కెరటం మన అరవింద ఘోష్ గారు. మరి ఆయనకు నివాళిగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట. మరి మీకు అందరికి బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి.

తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటకపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. విభజన భయానక పరిస్థితుల స్మృతి దినం సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నివాళులర్పించారు. ఇక వార్తల వివరంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానల్లో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 9:30 రాష్ట్రపతి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా వేదికపై పూలవర్షం కురిపిస్తారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గీతం వందే మాతరం వారసత్వానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2047 నాటికి వికసిత భారత్ సాధనలో యువశక్తి ఉత్సాహం, ఆకాంక్షలు కీలక పాత్ర ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్, NCC, మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు జాతీయ గీతం వందే మాతరంను, ఆ తర్వాత జాతీయ గేయాన్ని ఆలపిస్తారు. ఈ వేడుకల్లో సైన్యం, నావికాదళం, వాయుసేనకు చెందిన 2,500 మంది బాలురు, బాలికల క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో పీఎం విశ్వకర్మ యోజన కింద శిల్పులు, పీఎం ముద్రా యోజన కింద మహిళా పారిశ్రామికవేత్తలు, పీఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు, భారత టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. ఈ మేరకు ఢిల్లీలో వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్కు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య సేవ పథకాలను ప్రకటించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు 301 శౌర్య పథకాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 272 మంది పోలీస్ సిబ్బందికి, 29 మంది అగ్నిమాపక సిబ్బందికి పథకాలను ప్రకటించింది. ఈ 301 శౌర్య పథకాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 197 మంది, జమ్మూకాశ్మీర్ నుండి 51 మంది, ఈశాన్య ప్రాంతం నుండి 12 మంది, ఇతర ప్రాంతాల నుండి 41 మంది సిబ్బందికి శౌర్య పథకాలను ప్రదానం చేస్తారు. మొత్తం 92 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలను కూడా ప్రకటించారు. ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన 21 మంది అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కారాలు లభించాయి. వీరిలో 6 అధికారులకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ లభించింది. వీరిలో CBI అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శోభా దత్తా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ బెనర్జీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిన్ని రాణా, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ సోవాల్ ఉన్నారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రజా వేదికను సృష్టించే దిశగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. దేశ చేనేత పర్యావరణ వ్యవస్థకు హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఒక ప్రదర్శన కేంద్రంగా రూపొందించారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇక్కడ సాంప్రదాయ చేనేత విధానాలను పరిరక్షించడం, వివరించడం మాత్రమే కాకుండా దానిని చురుకుగా ఆచరించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ప్రదర్శనలో 24 మంది అవార్డు గ్రహీత చేనేత కార్మికులు ప్రారంభోత్సవ ప్రదర్శనలో పాల్గొంటారని, అలాగే వేవ్ ది ఫ్యూచర్ 5వ ఎడిషన్ ద్వారా 30కి పైగా ఎంపిక చేసిన బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో 5వ జాతీయ వయోవృద్ధుల మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై మండలి చర్చించనుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు వయోవృద్ధులకు గౌరవ, భద్రత, సామాజిక భాగస్వామ్యం శ్రేయస్సుతో కూడిన జీవనాన్ని కల్పించాలనే ప్రభుత్వ నిబంధతను మరింత దృఢతరం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో స్నేహ, స్టోరీస్ ఆఫ్ నర్చరింగ్, ఎంగేజ్మెంట్, హ్యాపీనెస్ అండ్ యాక్టివ్ ఏజింగ్ అనే ఈ బుక్ను కూడా మంత్రి ఆవిష్కరించారు.

0: కల్పిస్తారు. 2024 అక్టోబర్ నుండి 2026 జూన్ వరకు వయోవృద్ధుల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఈ బుక్ లో పొందుపరిచారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఇద్దరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మానవరహిత డ్రోన్లు, వాటి విడిభాగాల దిగుమతులపై 100% వరకు కొత్త సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ రంగంలో విదేశీ వ్యాపారులపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచ డ్రోన్ మార్కెట్లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. 2006 స్థాపించిన చైనా డ్రోన్ తయారీ సంస్థ డీజీఐ ఇటీవల కాలంలో ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 3/2 వాటను కలిగి ఉంది. ఈరోజు విభజన భయానక పరిస్థితుల స్మృతి దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నాటి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. విభజన సమయం అనేది చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఘట్టమని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలు దీనిని అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని, ప్రతికూలతను విజయంగా మార్చుకున్నారని, దేశ ప్రగతికి అపారంగా దోహదపడ్డారని మోదీ చెప్పారు. ఈరోజు దేశంలో సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, సమైక్య భారత నిర్మాణానికి సమిష్టిగా కృషి చేయడానికి ప్రతి ఒక్కరి సంకల్పాన్ని ఈరోజు మరింత బలపరుస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 1947 ఆగస్టు 14 చరిత్రలో అత్యంత క్రూరమైన ఘట్టాల్లో ఒకటని సోషల్ మీడియా పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. దేశాన్ని మళ్లీ విభజించాలని కోరుకునే శక్తులు ఎప్పటికీ విజయం సాధించకుండా ఉండేలా ఈ విషాద ఘటనల జ్ఞాపకాలను యువతకు తెలియజేసే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం చేస్తుందని అమిత్ షా చెప్పారు. దేశ విభజన వల్ల లక్షలాది కుటుంబాల జీవితాలు తీవ్ర విషాదం, నిరాశ్రయతను చూశాయని, ఆ విషాదకరమైన రోజును ఈ రోజుకు అందరూ గుర్తు చేసుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. తమ ఇల్లు, కుటుంబాలు, ఆస్తులు, ఆప్తులను కోల్పోయినప్పటికీ తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవాలనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శించిన అసంఖ్యాక వ్యక్తుల పోరాటాలు, ధైర్యం, త్యాగానికి ఇది ఒక స్మారకమని ఆయన పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కీలక సూత్రధారి, పరారీలో ఉన్న వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యుఏఈ నుంచి తిరిగి రప్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విదేశాల్లో తలదాంచుకుంటున్న డ్రగ్స్ స్మగ్లర్లను ప్రభుత్వం కనిపెట్టి వారి చర్యలను నిర్మూలిస్తుందని అమిత్ షా తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కోసం ఉద్దేశించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, డిజిటల్ రూపాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలో జరగనుంది. సంక్షేమ పథకాల అమలులో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలవనుంది. కాగా పీఎంజీకేఏవై కింద ఆహార రాయితీ కోసం డిజిటల్ కరెన్సీ విధానంలో డీబీటీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఈ కార్యక్రమంతో చండీగఢ్ నిలవనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 4 గంటల సమయం నుండే ఢిల్లీ మెట్రో సేవలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ప్రారంభమవుతాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్సీ తెలిపింది. వాతావరణం. ఛత్తీస్గఢ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. చేనేత రంగ వారసత్వాన్ని, కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో హ్యాండ్లూమ్ హాట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 MHz. స్టూడియోలో సమయం 12:40 దాటి 22 సెకండ్లు. కొద్దిసేపట్లో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

తమ కళాల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాము. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిత్ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

ఇది సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట. అది గీత రచన అనంత్ శ్రీరామ్. ఇప్పుడు విందాం శ్రీనివాస మంగాపురం సినిమా కోసం జీవి ప్రకాష్ హరిప్రియ పాడిన పాట.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట దివానా సినిమా నుంచి గానం, రచన, సంగీతం ఈశ్వర్ చంద్ర.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా ఇప్పుడు విందాం. రావు బహదూర్ సినిమా కోసం విజయ్ ఏదాస్ పాడింది

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు రాష్ట సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. పలు సంక్షేమ పథకాలు, మెట్రో మొదటి దశ స్వాధీనం, 2వ దశకు అనుమతులు సాధించడం వంటి పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. రాత్రి 9:30 ఈ రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తూ హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సముదాయం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థలాలను ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని, నిర్మాణం వ్యయంలో లబ్దిదారులు కేవలం 5-6 లక్షలు భరిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సన్నద్దతపై రాష్ట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పుష్కరాల సన్నద్దత ఏర్పాట్ల పురోగతిపై ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్లలో భవనాలు, ప్లాట్ఫారాలు, ప్రయాణికుల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన అంశాలను చర్చించారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. 1 రూపీ ఫ్రీడమ్, 2.0 స్కీం, అలాగే దేశవాళీ సాంకేతికతతో జీఎస్పీఎస్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఎలాంటి సమస్యలు లేకుండా మెరుగైన నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు. త్వరలోనే దేశీయ సాంకేతికతతో శాటిలైట్, జియో శాటిలైట్ సేవ

0: సేవలను ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ ఫ్రీడమ్ పథకం కింద 1,111 రూపాయల లాంచ్ ఆఫర్ ప్రకటించనున్నట్టు చెప్పారు. నక్సలైట్ల సమస్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ 4G నెట్వర్క్ పరిధిని విస్తరించడానికి 173 కోట్ల రూపాయల వ్యయంతో 2 ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు తెలిపారు. మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ పాలీక్యాబ్ల భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ నెట్వర్కింగ్ పరికరాల ఉత్పత్తిని దేశవాళీగా చేపట్టనున్నట్టు కూడా రవికుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో పీజీఎంవి శ్రీనివాస్, పీజీఎం కె నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లోక్ భవన్లో రేపు సాయంత్రం నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్ను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆహ్వానించారు. గ్రామంలో నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించడం, చెరువులు నీటి కుంటలు నిర్మించడం ఫలితంగా భూగర్భ నీటిమట్టం పెరగడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ముదిగొండ గ్రామాన్ని ప్రత్యేకంగా అభినందించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నుంచి తనకు వచ్చిన ఆహ్వానంపై సర్పంచ్ రవికుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నన్ను రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి మాకు ఎట్ హోమ్ కు ఆహ్వానం అందింది. మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఊర్లో 100% ఇంకుడు గుంటలు కట్టడం వల్ల మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడడం జరిగింది. మా ఊరిని మాట్లాడడం వల్ల మాకు చాలా ఆనందం అనిపించింది.
0: హైదరాబాద్ లో ఈ నెల 18న జరిగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తే రాష్ట్ర సాగునీటి రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశం విషయంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచందర్రావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. నల్గొండ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వాన రైతులకు ఊరటనిచ్చింది. చెరువులు బోర్బావుల్లో నీరు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు నిన్నటి వర్షం రాకతో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటంతో నాగార్జున సాగర్ కు 53,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తోంది. దీంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు 523 అడుగులకు చేరాయి. ఈ సీజన్లో 50,000 క్యూసెక్కుల వరద రావడం ఇదే ప్రథమం. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు నిండడానికి మరో 150 టీఎంసీలకు పైగా నీటి అవసరం ఉంది. సాగర్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున జంట నగరాలకు తాగునీటి కోసం కేవలం 1,350 క్యూసెక్కులు మాత్రమే బయటకు వదులుతున్నారు. ఖాదీ వస్త్రాల తయారీలో దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన గ్రామం కరీంనగర్ జిల్లాలోని వావిలాల. స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో నాయకులకు ఖద్దరు వస్త్రాలను అందించిన ఘనత కూడా ఆ గ్రామం సొంతం. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం ఎర్రకోటపై మొదటిసారి ఎగురవేసిన జాతీయ జెండా వావిలాలలో తయారు చేసింది కావడం విశేషం. ఆ తర్వాత కూడా వావిలాలలో తయారు చేసిన 3 రంగుల జెండా ఎర్రకోటపై ఎన్నోసార్లు ఎగిరేలా చేసిన ఘనత వావిలాల ఖాదీకి దక్కింది. మహాత్మాగాంధీ స్ఫూర్తితో 1929లో ఇక్కడ ఖాదీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆకాశవాణి ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ తో మాట్లాడుతూ,
2: మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట్లో ఇక్కడ వావిలాల్లోనే జాతీయ జెండాను తయారు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట పైన మొట్టమొదటి జాతీయ జెండా ఎగురవేసినటువంటి వస్త్రం ఏదైతుందో అది మా వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ తయారైంది. దాదాపు సంవత్సరానికి 2 సార్లు జనవరిలో ఒకసారి, ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి జాతీయ జెండాలు మేము తయారు చేస్తామండి.
0: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని తిరంగా చైర్మన్ విశాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహిస్తున్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబుతో పాటు బీజేపీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యుడు అరిగేల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

ఆసిఫాబాద్ నర్సింగ్ కళాశాలలో జరిగిన మరొక కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారిని బాలమణి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని సూచించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు రాష్ట సచివాలయంలో జరుగుతోంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను బై నెంబర్ల ద్వారా పరిష్కరిస్తామని, హక్కుదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ సంస్థ పలు కొత్త స్కీంలను ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రీజన్ సీజీఎం బి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 50 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాము. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. ఆగస్టు 15 11:00 AM మీ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి షోటం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. షోటం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి, ఇంకా అన్యత ఏమి కూడా టైప్ చేయకుండా పంపించండి. షోటం కార్యక్రమానికి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్ తెలుపుతున్నాము. మరి షోటం కార్యక్రమంలో ప్రశ్న వచ్చేస్తుంది, సరిగ్గా వినండి. కోన్ సే కేలెంగే హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై. మరొకసారి, కోన్ సే కేలెంగే హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై. ఈ నినాదం ఇచ్చిన జాతీయోద్యమ స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు? మీకు కనుక తెలిసే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న పాట బాయ్స్ సినిమా కోసం కార్తీక్ చిత్ర శివరామన్ పాడింది. గీత రచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్. మనం వేసినటువంటి ప్రశ్న, మరి మరొకసారి ప్రశ్నను గుర్తు చేస్తాను, కౌన్ సే ఖేలింగి హోలీ గర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై అనే నినాదం ఇచ్చిన జాతీయోద్యమ నాయకులు ఎవరు అని మన ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం అయితే, సమాధానాలు పంపిన వాళ్ళు చాలా చాలా మంది షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరూ కూడా ఆన్సర్ పంపించారు, కానీ కొంతమంది మాత్రమే సరైన సమాధానం పంపించారు. దాదాపు 100 మంది షోలో పార్టిసిపేట్ చేస్తే మరి ఒక కొంతమంది మాత్రమే సరైన సమాధానం పంపిన వాళ్ళు. అరుణ పద్మనాభం, మల్కాజ్గిరి, హైదరాబాద్, హార్టిక్ కంగ్రాలేషన్. అలాగే మేడిపల్లి నుంచి శ్రీకాంత్, శ్రీతేజ కూడా రైట్ ఆన్సర్, కంగ్రాలేషన్ అండి. తర్వాత సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్, కంగ్రాలేషన్స్. తర్వాత డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూర్ నుంచి, వీరు ఫిర్జాద్ కూడా, శ్రీనివాస్, బలరామ్, సరోజ, నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరొక శ్రోత బాలకృష్ణ నర్సంపేట నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 MHz. చాలా మంది చాలా ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ మరి సరైన సమాధానాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి కొన్ని కొన్నిసార్లు తొందరగా మనకు ఆన్సర్ దొరకదు. మరొక శ్రోత కూడా పంపించారు, పద్మావతి, శిల్ప, ప్రసాద్, రేఖ, నాయక్, చంచల్ కూడా హైదరాబాద్ నుంచి. సో వీరందరికీ కూడా కంగ్రాచులేషన్ చెబుతోంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ప్రశ్న అయిపోయేలో అంటే మీన్ పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపండి. చౌ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన నాట్యం? ఇది మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సమాధానం పంపండి. చౌ అనేది భారతదేశ ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం, నాట్యం, రాష్ట్రం పేరు చెప్తే సరిపోతుంది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 MHz. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

రాఘవన్ మూవీ కోసం కార్తీక్ నకుల్ క్రిష్ పాడిన వేటూరు గీతం అది. సంగీతం హ్యారీ జయరాజ్. మనం వింటున్నాం షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, చౌ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన నాట్యం అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది శ్రోతలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ తమ ఆన్సర్స్ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది కూడా సరైన సమాధానం పంపించారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాం. గుండు అంబదాస్ అమర్పేట నుంచి, చిలక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, కనకరావుపేట నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి, అరుణ రాజేందర్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి, ధనరాజ్ సునీత వీరు వనస్థలిపురం నుంచి, మహేశ్వరి మురళి, పులిపాటి వెంకటేశం మహబూబ్ నగర్ నుంచి, అనుముల మోహన్ బసుభద్ర నాగ్పూర్ మహారాష్ట్ర, నాగభూషణ్ రావు, మురహరి ఎం మురహరి యశోద వీరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, సులోచన కరీంనగర్ నుండి, గంగాధర శ్రీనివాస్ విలాస్ సాగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, ఆర్ము నుంచి ప్రేమ్నాథ్ కళావతి, బూదాన్ పొచ్చంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి శ్రీను వారి కుటుంబ సభ్యులు, పావని బోరబండ నుంచి, అరుణ పద్మనాభం మల్కాద్గిరి హైదరాబాద్ నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, సిరి

0: నల్గొండ నుండి తాళ్ల గీత రాజలింగ వృషాలి, శేర్లింగంపల్లి హైదరాబాద్ నల్గొండ బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ నుంచి పానుగంటి రవి గౌడ్ వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలుండి, ఫిర్జాద్గూడ శ్రీనివాస్, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, శేర్ల వెంకటేశం సుగుణ రామ్ప్రసాద్ రామ్చరణ్ వీరు గజ్వేల్ నుంచి, నార్కట్పల్లి నుంచి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, శ్రీనివాస్ చింత శ్రీనివాస్ షాపల్లి విలేజ్ నుండి, పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మనగుర్తి గ్రామం నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అప్పలరాజు పెడన, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్, ఎం నరేష్ రోజా ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుండి, దోర్నాడు బాలరాజ్ హైదరాబాద్, కాకతీయ పాషా వరంగల్, డబ్బుసీట్ లైన్ బెల్లంపల్లి నుంచి వెంకన్న, మీరా సాయిలు, దస్తగిరి సంధ్య ప్రతుడు కడప జిల్లా నుంచి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, భోగ మార్కండే అనిత బుధన్ పోచంపల్లి, శ్రవంతి సుశీల్ చింతల హైదరాబాద్ నుండి, చోడవరపు నాగేశ్వరరావు గీతనగర్ హైదరాబాద్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుండి వారు, ఆడెప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, సూర్యశ్రీ డివి కౌకూర్ నుండి, మణిపూర్ ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పూర్ నుంచి, కుంట విజయలక్ష్మి ఆదిలాబాద్ నుండి వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపించిన వారందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ ఒరిస్సా. ఇది జార్ఖండ్ రాష్ట్రానికి పంపించిన వారు. ఇది సరైన సమాధానం. అయితే ఇందాక కూడా మనం ఒక ప్రశ్న వేశాము, కూన్సే ఖేలింగే హోలీ కర్ వతన్ ముష్కిల్ మెయిన్ హై, ఈ నినాదం ఇచ్చిన వారు ఎవరు అని సరైన సమాధానం పంపించారు అష్ఫాకుల్లా ఖాన్ అనమాట. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది? అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది? దీని కనుక మీకు ఆన్సర్ తెలిసే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సప్ చేయండి. వింటూ వినోదాల బిందాసుగా తెలిపోదాం. ముందుగా ఒక ప్రోమో విందాం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెర్ట్స్ మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మన శ్రోతలు చాలా ఉత్సాహంగా చాలా సంతోషంతో మా ఆన్సర్ రైట్ అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తున్నారు. అయితే మేము అడిగినటువంటి ప్రశ్న ఇందాక, అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది అని మనం ప్రశ్న వేశాం. అయితే మన శ్రోతలు మాత్రం అంటే ఇలాంటి కొంచెం చాలా జాగ్రత్తగా ప్రశ్నలు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దాని మీద కొంచెం కూలంకుశంగా ఆలోచించాలి. కారణం ఏంటంటే మనం భూమి అడుగుతున్నామా, దేశం అడుగుతున్నామా, ప్రాంతం అడుగుతున్నామా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఇక్కడ భూమి అని అడిగాము. అయితే ఏ దేశం ఏంటి అని చెప్పేసి మనం అడిగితే దేశాల పేర్లు పెట్టవచ్చు, పంపవచ్చు. చాలామంది శ్రోతలు దేశాల పేర్లు పంపించారనమాట. అయితే సరైన సమాధానం, మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం ఎవరూ పంపలేదు. వీరు పంపినటువంటి దాంట్లో కూడా జీవ వైవిధ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాల పేర్లు వాళ్ళు పంపించారు. కానీ ఏ ప్రాంతం, ఏ భూమి అని నేను అడిగాను, ఆ భూమి గురించి మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మనకు శీతల భూములు, ఉష్ణమండల భూములు, ఇలా ఇంకా రకరకాల భూములు ఉంటాయి కదా, అలా ఆ దానికి సంబంధించినటువంటి ప్రశ్న అనమాట. అయితే సరైన సమాధానం ఏంటంటే, అత్యధిక జీవ వైవిధ్యం గల భూమి ఏది అంటే ఉష్ణమండల ప్రాంతం. ఎక్కడెక్కడైతే ఉష్ణమండల ప్రాంతాలు ఉంటాయో అక్కడ అత్యధిక జీవ వైవిధ్యం ఉంటుందన్నమాట. శీతల ప్రాంతాలు, తర్వాత మధ్యస్థ ప్రాంతాలు, తర్వాత వర్షాధార ప్రాంతాలు, తర్వాత చాలా ఎక్కువ అది ఇది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఉంటాయి. సో అలా అనమాట. ఇది సరైన సమాధానం ఏంటంటే ఉష్ణమండల ప్రాంతం అనేది సరైన సమాధానం. ఇది ఇంతమంది శ్రోతల్లో ఇంత చాలామంది, నేను ఫిగర్ చెప్పడం కరెక్ట్ కాదు, చాలామంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరికీ థ్యాంక్స్. కానీ ఎవరు కూడా పెట్టలే ఆన్సర్ సరైన సమాధానం పంపించలేదు. దిస్ ఆన్సర్ క్రెడిట్ గోస్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్కు చెందుతుంది. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఇది ఈ ప్రశ్నకు సమాధానం మీకందరికీ తెలుసు అనుకుంటా. మరి ప్రశ్న వచ్చే ముందు చిన్న ప్రమోషన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ప్రశ్న వచ్చేస్తుంది, స్వాతంత్ర్యానికి ముందు బ్లాక్ వాటర్ అని ఏ భారత భూభాగాన్ని పిలిచేవారు? స్వాతంత్ర్యానికి ముందు బ్లాక్ వాటర్ అని ఏ భారత భూభాగాన్ని పిలిచేవారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సప్ చేయండి. పాట అయిపోయేలోపు మీరు వింటున్న పాట వాస్ చిత్రం నుంచి, కేకే సునలత బృందం పాడింది.

శ్రోతం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, స్వాతంత్ర్యానికి ముందు బ్లాక్ వాటర్ అని భారతదేశ భూభాగాన్ని పిలిచేవారు అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు మనం సమాధానం చేశారు. నిజంగా ఇంత ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తోంది ఎఫ్ఎం విత్ భారతి. ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, సునీత, మహాలక్ష్మి యాప్రల్ నుంచి కూడా, శేర్లింగంపల్లి, హైదరాబాద్, నల్గొండ బిహెచ్ఎల్, ఓల్డ్ ఎంఐజీ కాలనీ, పానుగంటి, రవి, గౌడు, పెండ్యాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, ఏలుగల నుండి వీరు, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి, బోరబండ నుండి బొమ్మిడి పావని, వీరు సులోచన కరీంనగర్ నుంచి, వీరు బాలకృష్ణ నర్సంపేట్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, మురహరి యశోద, వీక్లీ బజార్ నిజామాబాద్ జిల్లా నుండి, వెంకన్న డబ్బుసేట్ బెల్లంపల్లి నుండి, రైట్ ఆన్సర్ భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, పంతాడి శ్రీనివాసరావు మోరిపురం నుండి, సియా హయశ్రీ వీరు, అషియా పాషా మోహన్ యాదాద్రి వరంగల్ నుండి, గుండు రాజు చౌటుపల్లి నుండి, చోడవరపు లక్ష్మీ శశాంక్ గాయత్రి విస్తృత మహాద్యుతి వారి కుటుంబ సభ్యులు, తర్వాత పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా వీరు సమాధానం పంపించారు. నార్కెట్పల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, హైదరాబాద్ నుంచి జనార్దన్, సేర్ల వెంకటేశం, గజ్వల్ నుంచి సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్ వీరు, ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల వారి కుటుంబ సభ్యులు, చిలక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, తర్వాత సుసర్ల సురేష్.

0: వీరు వీరు సురేష్ నేరెడ్మెట్టు నుంచి, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుండి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య కృష్ణమ్మ ఇంకా వారి మిత్రులు, చౌటుప్పల నుంచి కస్తూరి రాముడు వారి కస్తూరి రాముడు లక్ష్మణుడు వారి మిత్ర బృందం, మరొక శ్రోత కనకరావు పెడంగ నుంచి కూడా ఇంకా చాలామంది శ్రోతలు రాయటం సరిస్తున్నారు. కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, వీరు శ్రీనివాస్ రెడ్డి పృథుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. మోహన్ సుభద్ర మొండ్రాయి గ్రామం నుంచి, దూర్నాల బాలరాజ్ వనస్థలిపురం నుంచి, పి నాగభూషణ్ రావు నాగపూర్ మహారాష్ట్ర నుండి, గంగాధర శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల బోయినపల్లి గ్రామం విలాసాగర్ గ్రామం నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి జాప భూమేశ్వర్ ఇంకా వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. సరైన సమాధానం అండమాన్ నికోబార్ దీవులు అన్నమాట. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. స్టూడియో క్లాక్లో 2 గంటలు అయింది. వార్తలు విందాం. మిడి న్యూస్
1: Partition Horrors Remembrance Day being observed today. Prime Minister, Home Minister and Defence Minister pay homage to all those who lost their lives during partition. India dispatches first tranche of 20 metric ton relief supplies to Colombia to support ongoing post-earthquake recovery efforts. And alert issued for very heavy rainfall over Chhattisgarh, East Madhya Pradesh, Himachal Pradesh, Jharkhand, Uttar Pradesh and Uttarakhand today. President Draupadi Murmu will address the nation today on the eve of the 80th Independence Day. The President's address will be broadcast at 7 p.m. on the entire national network of Akashvani. It will also be telecast on all channels of Doordarshan in Hindi, followed by the English version. The telecast of the address in Hindi and English on Doordarshan will be followed by its broadcast in regional languages on the regional channels of Doordarshan. Akashvani will broadcast the regional language versions of the address at 9:30 p.m. on its respective regional networks. The nation will celebrate the 80th Independence Day tomorrow. Prime Minister Narendra Modi will lead the celebrations from the iconic Red Fort in Delhi. Flower petals will be showered at the venue by 2 Mi-17 helicopters of the Indian Air Force. Unfurling of the national flag will be synchronized with a 21-gun salute. After the showering of flower petals, the Prime Minister will address the nation from the ramparts of the Red Fort. More from our correspondent.
2: The grand event is set to commemorate 150 years of the enduring legacy of the national song Vande Mataram and celebrate the energy, aspirations and pivotal contribution of Yuva Shakti in driving India's journey towards Viksit Bharat by 2047. For the first time, Vande Mataram will be rendered during the celebrations at Red Fort. The cadets of National Cadet Corps and My Bharat volunteers will sing the national song Vande Mataram followed by the national anthem. A total of 2,500 cadets of Army, Navy and Air Force and My Bharat volunteers will participate in the celebration. Around 5,000 special guests from different walks of life have been invited to witness the celebrations at Red Fort. These include artisans under PM Vishwakarma scheme, women entrepreneurs under PM Mudra Yojana, street vendors under PM Swanidhi and taxi drivers of Bharat Taxi. Delhi police has also made elaborate security arrangements in the national capital. Around 15,000 security personnel from various agencies have been deployed. 1,000 CCTV cameras have also been installed at the Red Fort. To promote patriotic fervor among citizens and celebrate Independence Day, a number of band performances are being held at 343 prominent locations across the country. With Dipendra, Anand Kumar, Akashvani News, Delhi.
1: The government has invited 100 beneficiaries of PM Vishwakarma from the Delhi NCR region as special guests to witness the 80th Independence Day ceremony at the Red Fort in Delhi. The Ministry of Micro, Small and Medium Enterprises informed that the beneficiaries will also be presented with souvenirs as a token of recognition and appreciation, followed by an interaction with officials of the Ministry of MSME today. 21 officials of the Central Bureau of Investigation, CBI, have been honoured with President's Medal for Distinguished Service and Medal for Meritorious Service on the occasion of Independence Day 2026. President's Medal for Distinguished Service has been awarded to 6 officials. These include Shobha Datta, Assistant Inspector General of Police,

0: తమ కళల కథన భేరితో విప్లవాగ్నిని రగిలించి మాతృభూమి ముక్తియే పరమావధిగా సాగిన అక్షర పోరాట యోధులను, ఉద్యమ స్ఫూర్తి గాథలను స్మరించుకుందాం. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యోద్యమానికి సాహిత్య స్ఫూర్తి ప్రత్యేక కార్యక్రమం. 15 ఉదయం 11 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 2 గంటల 16 నిమిషాలు దాటి 29 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. ఉమెన్ ఎంపవర్మెంట్ షో. మరి ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఒక మంచి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి పుట్టినరోజు అనమాట. ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఏంటో ఇప్పుడు మనకు తెలిసేస్తుంది. సారొస్తారొస్తారా దావత్తే ఇస్తారా అంటూ రొమాంటిక్ గీతాలతో మత్తెక్కించిన గాయని, చెలియ చెలియ చెలియ అలల ఒడులు ఎదురు చూస్తున్నా అంటూ హుషారైన గీతాలాపనలతో ప్రేమికుల హృదయాలలో ప్రేమ అలలను తట్టి లేపిన నేపథ్య గాయకిని, డోల డోల దిల్ జర జర అనే గాత్రంతో ఐటమ్ బాంబులకు బాంబులను విసిరి గుండెల్లో బుల్లెట్లను దూసుకెళ్లేలా చేసి మరి కైపెక్కించినటువంటి వర్తమాన గాన విలాసిని, జతకలిసే జతకలిసే జగములు రెండు జతకలిసే అంటూ రాగ విన్యాసాలతో ప్రేమ రసడోలంలో మునకలేయించిన తన్మయత్వపు స్వర విన్యాసిని, ఆమె ఎవరో కాదు మన ప్రముఖ సినీ నేపథ్య గాయని సుచిత్ర. ఈరోజు ఆమె పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ శక్తిశీలి కార్యక్రమంలో ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఆమె గలం నుంచి వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వింటూ

శక్తిశీలి కార్యక్రమంలో సింగర్ సుచిత్ర బర్త్డే స్పెషల్ లో భాగంగా మరి ఆమె గురించి, ఆమె సక్సెస్ జర్నీ గురించి, ఆమె కెరీర్ గురించి, ఏ ఏ సినిమాల్లో పాటలు పాడారు, ఏ ఏ పాటలు ఆమెకు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, ఏ సినిమా పాటలు ఆమె కెరీర్ను మలుపు తిప్పాయో అలాంటి వివరాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సుచిత్ర సింగర్, పరిచయం ఎక్కర్లేని ప్రముఖ గాయని, సినీ గాయనిగా మారకముందే రేడియో జాకీగా సుప్రసిద్ధురాలు ఆమె. కంటెంట్ రైటర్, నటి, వాయిస్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ప్లేబ్యాక్ సింగర్గా మోస్ట్ టాలెంట్ ఉమెన్గా ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేకమైన పేరుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పాడిన ఆమె పాటలు చాలా పాపులర్ అయ్యాయి. గాయనిగా అద్భుతమైన గాత్రంతో కుర్రకారును మెలివేసే విధంగా ఆమె సింగింగ్ కెరియర్ ఇంకా కూడా మరి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు మొట్టమొదటిసారిగా మరి ఆమెకు సినిమాల్లో పాట పాడే అవకాశం ఎవరు ఇచ్చారు, ఏ పాటతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది, ఎలా సక్సెస్ అయ్యారు, అవన్నీ వివరాలు తెలియాలంటే స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 102.8 MHz.

1976 ఆగస్టు 14 జన్మించిన గాయని సుచిత్ర మూవీ పే బ్లాక్ సినీ నేపథ్య గాయకురాలుగా మరి కెరీర్ను మొదలుపెట్టింది 2003 నుంచి అనమాట. ప్రముఖ సంగీత దర్శకులు హ్యారీ జయరాజ్ స్వరకల్పనలో తెరకెక్కిన తమిళ సినిమా లెసలెసాలో లెజెండరీ సింగర్ చిత్రతో కలిసి పాడారనమాట. ఆ పాట ఎనై పోలవే కత్రు. ఆ తర్వాత దాదాపు 10 తమిళ సినిమాల తర్వాత తెలుగులో పాడే అవకాశం 2005లో అతడు సినిమాలో సంగీత దర్శకులు మణిశర్మ ద్వారా దక్కిందనమాట. అది కూడా బృందగానంలో. అలా సుచిత్ర గాత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శైలిని గమనించిన మణిశర్మ గారు మరి హీరో గోపీచంద్ సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మణిశర్మ కంపోజ్లో వచ్చినటువంటి చాలా చాలా సినిమాల్లో మంచి మంచి పాటలు పాడే అవకాశం ఆమెకు దక్కింది. ఆమె గాత్రంలో ఒక డిఫరెంట్ స్టైల్, యూత్కు విపరీతంగా నచ్చేటువంటి మోడ్యులేషన్ ఉండటం చేత ఆమెకు చాలా ఆయన హిట్ సినిమాలలో ఆమె కెరీర్ మొదలుపెట్టినప్పుడు హిట్ సినిమాల్లో పాడేటువంటి అవకాశం ఇచ్చారు. పాడిన ప్రతి పాట కూడా అందరూ కూడా ఫీదా అయ్యారనమాట. పాడుకునే విధంగా అందరూ పాడుకునే విధంగా క్యాచిగా పాడటం ఆమె స్టైల్. సో ఆమె స్టైల్ లాగా ఆమె గొంతును మార్చి కొంతమంది గాయని మనులు కూడా వచ్చారు, కానీ ఈమెలా అంతలా అట్రాక్ట్ చేయలేకపోయారు అనమాట. అలా ఆమె కెరీర్ పీక్ స్టేజ్లోకి వెళ్ళింది.

2006లో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, మణి శర్మ సంగీత దర్శకత్వంలో వీరిద్దరి జోడీలో వచ్చినటువంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మహేష్ బాబు మైల్ స్టోన్ మూవీ పోకిర్లు సుచిత్రతో పాడించిన పాటలన్నీ కేక పుట్టించాయి. అలా సుచిత్ర కెరీర్ ఒక్కసారిగా చాలా రేంజ్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ప్రతి పాట ఒక సెన్సేషనల్గా మారిపోవటం ఆమె కెరీర్కు ఒక మలుపుగా ఆ చిత్రం కలిసి వచ్చిందన్నమాట. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ను, సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఆ సినిమాతో పాటుగా ఆమె కెరీర్ కూడా సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట.

వింటున్నారు ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఈరోజు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర బర్త్డే సందర్భంగా ఆమె సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ షో ఇది. మహిళల శక్తి సామర్థ్యాలు, మహిళల యొక్క సాధికారిత కోసం మనం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట. మహిళలు సాధించిన విజయాలను, తర్వాత వారు చేసే సాధనలు, చేసినటువంటి కృషి, తర్వాత విభిన్న రంగాల్లో రాణిస్తున్నటువంటి ఇంతకుముందు గతంలో సాధించిన విజయాలను గురించి మనం ఈ షోలో మనం ప్రస్తావించుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మరి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గళం నుంచి వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్స్

పాప్స్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేసినటువంటివి. సెన్సేషనల్ సాంగ్స్ గా ఆమె గొంతు నుంచి వచ్చినటువంటి పాటలు వినే ప్రయత్నం చేస్తున్నాం. దృఢమైన ఆలోచనలే లక్ష్యానికి చేరువ చేస్తాయి. సాధన చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని నమ్మే సుచిత్ర విలక్షణమైనటువంటి స్వర విన్యాసంతో ట్రెండ్కు తగ్గట్టుగా పాటలు పాడి మోస్ట్ వాంటెడ్ సింగర్గా రాణిస్తూ ఉన్నారన్నమాట. ఆ పోటీ ఉన్నా కూడా ప్రత్యేక శైలితో సంగీత దర్శకుల ప్రోత్సాహంతో అఖండ విజయం సాధించిన సినిమాలకు పాటలు పాడే అవకాశాలను మరి అందుకున్నారు, సక్సెస్ అయ్యారు కూడా. మరి ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం, పాత తరంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచం వేరు. ఇప్పుడు సినిమాకి అభిరుచులు, ఆకాంక్షలు, అభిప్రాయాలు, తర్వాత అన్నీ మారిపోతున్నాయి అన్నమాట. సో అయినా కూడా పాటలు పాడే అవకాశం పొందుతూ ఉన్నారు. ఇంకా కూడా మరి ముందు నుంచి కూడా కెరియర్ మంచిగా గ్రాఫ్ అలా గ్రోత్ అవుతున్న సమయంలో దర్శకులు పూరి జగన్నాథ్ గారు, అలాగే సంగీత దర్శకులు మణి శర్మ గారు వీరిద్దరూ చాలా ప్రోత్సహించారు. మంచి మంచి పాటలు కూడా ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేశారు. 2007లో చిరుత సినిమాలో ఆమె పాడిన పాట అందరినీ క్రాక్ తెప్పించిందనమాట. ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చిరుత రామ్ చరణ్ కెరియర్కు మొదటి సినిమా. అలాగే ఆ పాటలు అయితే సూపర్, ఎంత సెన్సేషన్ అందరికీ తెలిసిందే. ప్రతి పాట కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది.

నిజాయితీ ఈ లక్షణాలంటే ఇష్టం అన్నటువంటి సుచిత్ర సినిమా పాటలు పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా యువతకు నచ్చే గొంతులు, యువతకు నచ్చే విధంగా చాలా శృంగార ప్రేమ రసాలు ఒలికిస్తూ పాడటం ఆమె గొంతులో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత. అగ్ర హీరోలందరికీ, హీరోయిన్లందరికీ, అగ్ర హీరో హీరోలు కలిసి చేసిన సినిమాలన్నింటిలోనూ ఖచ్చితంగా ఒక పాటైనా ఉండేది అని నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి లెక్క అన్నమాట. ఇప్పుడు కూడా కెరీర్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అడపదడప అవకాశాలు వస్తూనే ఉన్నాయి, కానీ అగ్రశ్రేణి వరకు వెళ్ళారు, మరి చాలా ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకున్నారు, ఇంకా కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి, పాడుతూనే ఉన్నారు. అంటే ట్రెండ్ మారుతూ ఉంది, ట్రెండ్ మారుతున్నా కూడా ఆ మార్పుకు తగ్గట్టుగా తన గొంతును మార్చేస్తూ దర్శకులకు, సంగీత దర్శకులకు ఎలా కావాలో ఆ విధంగా పాడటం ఆమె గొంతులో ఉన్నటువంటి గొప్ప లక్షణం అన్నమాట. గొప్ప గొప్ప సంగీత దర్శకులు అందరి దగ్గర కూడా పనిచేశారు. యువ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ అయితేనేమి, ఏఆర్ రెహమాన్ అయితేనేమి, మణిశర్మ, తర్వాత యువన్ శంకర్ రాజా, హ్యారిస్ జయరాజ్, ఇలా అందరి సంగీత దర్శకత్వంలో ఇంకా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి కొత్త కొత్త సంగీత దర్శకులు భీమ్స్ శిశిరులు మ్యూజిక్ కంపోజిషన్లో కూడా ఆమె పాడుతూ ఉన్నారన్నమాట. ఆమె గొంతులో ఆ మాధుర్యం అనేది విలక్షణమైనటువంటి గాత్ర శుద్ధి, విలక్షణమైనటువంటి ఒక ప్రత్యేక వరవడి ఉండడం చేత అందరూ కూడా ఆమె పాటకు ముగ్ధులై స్టెప్పులు వేస్తున్నారు.

సుచిత్ర కెరీర్ గ్రోత్ చాలా పైకి వెళ్లడానికి మూవీ దర్శకులతో పాటు సంగీత దర్శకులు కూడా కారణమే. మణిశర్మ సినిమాలోని పాటలతో ఒక రేంజ్ పెరుస్తే సంగీత దర్శకులు తమన్ స్వరకల్పనలో పాడిన ఫ్యాంటాస్టిక్ అదిరిపోయే పాటలకు అందరు కూడా ఫిదా అయ్యారు. క్రేజీ సింగర్ గా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు. హిట్ మూవీ బిజినెస్ మ్యాన్ మూవీలో సుచిత్ర పాడిన సారస్తా రస్తారా అనే పాటకు అందరు కూడా ముక్తులయ్యారు. చాలా పేరు వచ్చిందనమాట ఆ పాటతో. ఆ పాటకు మరి ఉత్తమ గాయనిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే మరి మహేష్ బాబు సినిమాలు ఆ టైంలో వరుస హిట్ల మీద హిట్లు వస్తున్నటువంటి సమయంలో ఆ మూవీలో ఖచ్చితంగా ఒక పాట అయినా సుచిత్రతో పాడించాలనే రేంజ్లో ఆమె రాణించారనమాట. రాణిస్తూ ఉన్నారు కూడా. మరి అంత గొప్ప సింగర్ సుచిత్ర గారు.

ప్రస్తుతం ఫామ్లో ఉన్న అగ్ర హీరోలందరి సినిమాల్లో ఆమె పాటలు పాడారు. డబ్బింగ్ కళాకారిణిగా, నటిగా, గాయనిగా, స్టోరీ రైటర్గా విభిన్న షేర్స్లో తన ప్రతిభను చాటుతూ ఉన్నారు సుచిత్ర. అన్ని భాషల్లో కలిపి దాదాపు ప్రస్తుతం 150 సినిమాలకు పైగానే ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ పాడుతూ తనకంటూ డిఫరెంట్ స్టైల్తో దూసుకెళ్తున్నారు సింగర్. అంటే ఒకప్పటి సింగిల్ కార్డ్ కాదు మరి ఈ ప్రస్తుతము సినిమాకు కొత్తదనం, కొత్త గొంతు, కొత్త వింతను కోరుకుంటున్నారు పాటల పరంగా. సినిమా వాళ్ళు కూడా ప్రేక్షకుడి నాడి అభిరుచికి తగ్గట్టుగా సింగర్స్ను ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ గాయని సుచిత్ర తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరిన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడాలని కోరుకుంటూ సింగర్ సుచిత్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 53 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో సాయంత్రం కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్ ఎఫ్ఎం వివిధ భారతి.
1: आप सुन रहे हैं विविध भारती.
2: सखियों के दिल की जुबा. हेलो सहेली.

కార్యక్రమానికి ముందుగా ఓ ముఖ్య గమనిక విందాం. ఈరోజు రాత్రి 7 గంటలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలకు ఉద్దేశించి ఇచ్చే సందేశం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం రాత్రి 9:30 తెలుగు అనువాదం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

కార్యక్రమంలో ముందుగా యువరాజు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కురుట్ల మండలం వెంకటపుర గ్రామం నుండి అన్మల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయని, మోక్షిత్, లలిత, మహేష్, రజని మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట. కార్యక్రమంలో తర్వాతి పాట పిడుగు రాముడు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నుండి కుచల శ్రీహరి, జ్యోతి, రాజ్ కమల్, స్నిగ్త, వినోద్ కుమార్, క్యాదరి రాములు మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
3: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట సంపూర్ణ రామాయణం సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం నుండి కాన్వుల గోపాల్ మరియు వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఓ ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 7 గంటలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఇచ్చే సందేశం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అలాగే ఇదే కార్యక్రమం ఈరోజు రాత్రి 9:30

శ్రోతలు అభిరుచి వింటున్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట. కార్యక్రమంలో తర్వాతి పాట దేవదాసు మళ్లీ పుట్టాడు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుండి రమేష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట వినండి.

0: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా విందాం ఆత్మగౌరవం సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రప్ కొత్తూరు మండలం నుండి నాగేశ్వరరావు, రజని, రాము మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం చివరిగా ఈ పాట వినిద్దాం.

ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 కావస్తుంది. యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 45 సెకండ్లు. ఇక శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని మన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఇక ఎందరో స్వాతంత్ర పోరాట వీరులను మన భరతమాత కోల్పోయింది. ఆ పోరాటాల ఫలితంగా 14 ఆగస్టున అర్ధరాత్రి సమయంలో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. బ్రిటీషు పాలకుల 100 ఏళ్ల బానిసత్వం నుంచి 1947 ఆగస్టు 15వ తేదీ

భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. అందుకే మన దేశం ప్రతి సంవత్సరం 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వతంత్ర భారతావని పలు రంగాల్లో సాధించిన పురోగతిని స్మరించుకుంటోంది. బ్రిటీషు పరిపాలన నుంచి విముక్తి పొంది 79 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 ఆగస్టు 15న భారతదేశం తన 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ఇక ఈ నేపథ్యంలో మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మహిళల పాత్రను గురించి తెలుసుకుందాం ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమంలో.

భారత స్వాతంత్ర సమరంలో పురుషుల పరాక్రమాలు, పోరాటాలకు ధీటుగా వేలాది మంది మహిళలు అచంచల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రదర్శించారు. తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన ఝాన్సీ లక్ష్మీబాయి గర్జన నుంచి అజ్ఞాతంలో విప్లవ జ్వాలలను రగిలించిన అరుణ అసిఫ్ అలీ ధీరత్వం వరకు ప్రతి అడుగులోనూ భారత స్త్రీ తన శక్తిని చాటుతూనే వచ్చింది. కొందరు రణరంగంలో కత్తిపట్టి పోరాడితే, మరికొందరు గాంధేయ మార్గంలో సత్యం, అహింసలను ఆయుధాలుగా మలుచుకుని అగ్రనాయకులకు వెన్నుదన్నుగానూ నిలిచారు. ఇక ఈ క్రమంలో ఎన్నో హింసల్ని భరించారు. దోపిడీలను, కష్టాలను సైతం ఎదుర్కొని ధైర్యంగానూ నిలబడ్డారు. బానిస సంఖ్యలను తెంచడానికి ఇలా తమ జీవితాలనే అర్పించిన వీరవనితలు ఎందరో. అలాంటి వీర నారీమణులలో కొందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈనాటి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు. ఇక అందులో మొదటివారు కిత్తూరు చెన్నమ్మ.

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో కన్నడ దేశానికి, అంటే ప్రస్తుత కర్ణాటకలోని పూర్వపు సంస్థానమైన కిత్తూరుకు రాణి చెన్నమ్మ. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కంటే 56 సంవత్సరాలు ముందే పుట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా 1823 నుంచి 1829 మధ్యకాలంలో సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి భారతీయ వీరవనిత కిత్తూరు చెన్నమ్మ. బ్రిటిషు వారికి వ్యతిరేకంగా తన గొంతును వినిపించి వారి అకృత్యాలను నిరసిస్తూ వారికి ఉన్న అపారమైన సైన్యానికి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా తన పోరాటాన్ని సాగించారామె. ఇక ఈ పోరాటంలో మొదటి విజయం ఆమెదే అయినా బ్రిటిష్ వారి కపట చర్యల కారణంగా చివరి తిరుగుబాటులో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి బందీగా చిక్కి దాదాపు 4 సంవత్సరాల కాలం పాటు బైలహోంగలాలో ఖైదీగా ఉండి 1829 ఫిబ్రవరి 2వ తేదీన కన్నుమూశారు కిత్తూరు చెన్నమ్మ. కన్నడ దేశానికి చెందిన నాటి వీరవనితలైన అబ్బక్క రాణి, కెలారి చిన్నమ్మ వంటి వారితో సమానంగా పేరుగాంచారు సాహసవంతురాలిగా కిత్తూరు చెన్నమ్మ.

0: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: ప్రకటనలు విన్నానంతరం యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం భారత స్వతంత్ర సంగ్రామంలో మహిళల పాత్ర గురించి. బ్రిటిష్ పాలకుల నుంచి తన రాష్ట్ర విముక్తి కోసం యుద్ధం చేసిన మరో వీరవనిత బేగం హజ్రత్ మహల్. ఆ రోజుల్లో అవధ్ అనేది పెద్ద రాష్ట్రంగానూ, అలాగే సంపన్నమైన రాచరిక రాష్ట్రంగానూ ఉండేది. అవధ్ను నవాబ్ వాజిద్ అలీషా పరిపాలించేవారు. ఆయన భార్యే బేగం హజ్రత్ మహల్. అవధ్ ధనిక రాజ్యం కావడంతో బ్రిటిష్ వారు దీనిని ఆక్రమించుకోవాలి అని భావించారు. దాంతో 1856లో అవధ్పై దాడి చేసి నవాబ్ వాజిద్ అలీషాను బంధించారు. ఆయన బందీగా మారటంతో రాష్ట్ర పరిపాలనా బాధ్యత కాస్త తన భుజాలపై వేసుకున్నారు బేగం హజ్రత్ మహల్. అయితే అవధ్ రాష్ట్రం అప్పటికే బ్రిటిష్ పరిపాలకుల చేతికి చిక్కడంతో రాష్ట్ర పాలనా అధికారం కాస్త పూర్తిగా ఆమె చేతికి రాలేదు. మీరట్లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలు కావడంతో అవధ్ రాష్ట్రం కూడా యుద్ధానికి సిద్ధమైంది. బేగం హజ్రత్ మహల్ తన సమీపంలో ఉన్న సంస్థానాలకు చెందిన హిందూ ముస్లిం పాలకులను ఐక్యం చేసి వారి సహాయంతో భీకర యుద్ధాన్ని చేశారు. మహద్ దిల్కుషా అలాగే చిన్హట్లలో బ్రిటిష్ వారిని ఓడించారామె. అవధ్ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా సమీపంలో ఉన్న అనేక రాచరిక రాష్ట్రాలను కూడా

బ్రిటీషు వారికి బానిసత్వం నుంచి విముక్తి చేసి అప్పగించారు బేగం హజ్రత్ మహల్. అయితే కొన్ని రోజుల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం హఠాత్తుగా భారీ సైన్యంతో అవధ్పై యుద్ధం చేసింది. ఈసారి పక్కనే ఉన్న ఇతర సంస్థానాల మద్దతు కూడా లభించకపోవడంతో ఈ యుద్ధంలో బేగం హజ్రత్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాని ఆమె బ్రిటిష్ సైన్యానికి చిక్కకుండా తప్పించుకుని అవధ్ అడవుల్లోకి చేరుకున్నారు.

బ్రిటిష్ సైన్యానికి చిక్కకుండా అడవుల్లోకి చేరుకుని ఆ అడవుల్లోనే నివసిస్తూ చాలా కాలం బ్రిటిష్ వారితో అలాగే గొరిల్లాలతోనూ పోరాడారు బేగం హజ్రత్ మహల్. ఇక ఆ తర్వాతి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విక్టోరియా రాణి చేతుల్లోకి వెళ్లాక మన దేశంలో బ్రిటిష్ వారు మరింత బలపడ్డారు. ఇక దాంతో క్రమంగా ప్రతి రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ తిరుగుబాటుదారులను అణిచివేశారు. అందువల్ల బేగం హజ్రత్ మహల్ కూడా నేపాల్లోని కింజంగ్ బహదూర్ దగ్గర ఆశ్రయం పొందాల్సి వచ్చింది. తన కొడుకుతో పాటు సాధారణ జీవితాన్ని గడిపారు. ఇక చివరకు అనగా 1879 నేపాల్లోనే మరణించారు బేగం హజ్రత్ మహల్. 1988 జరిగిన మొదటి భారత స్వాతంత్ర పోరాట జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం కొందరి స్వాతంత్ర పోరాట యోధుల పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. ఇక అందులో మొదటి స్థానంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఉండగా రెండవ స్థానంలో బేగం హజ్రత్ మహల్ పోస్టల్ స్టాంపును ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇలా స్వాతంత్ర సంగ్రామంలో తనవంతు పాత్రను పోషించి తన ధైర్య సాహసాలతో అవధ్ రాష్ట్రాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం పోరాటం చేసి ఝాన్సీ లక్ష్మీబాయికి ఏమాత్రమూ తీసిపోని వీరత్వాన్ని ప్రదర్శించి అభినవ లక్ష్మీబాయిగా పేరుగాంచారు బేగం హజ్రత్ మహల్.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
5: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
5: అంటే
6: పెళ్ళై

0: ఐదేళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాపలేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
2: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

0: ప్రకటనానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని ప్రాణాలను అర్పించిన మరో వీరనారి మాతంగిని హజ్రా. గాంధీ బురి అంటే వృద్ధ మహిళా గాంధీగా పేరుగాంచిన ఆమె మాతంగిని హజ్రా. 1869లో బెంగాల్లోని హోగ్లా గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆమెకు 12 సంవత్సరాలకే వివాహం చేశారు. కానీ 18 ఏళ్లకే వితంతువు అయ్యారు. పిల్లలు లేని ఆమె సమాజ సేవ, దేశ సేవకే తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆమెకు చదువు లేదు, అయినా గాంధీజీ బోధనకు ఆకర్షితులయ్యారు. ఆయన చెప్పినట్లే జీవించారు కూడా. 1930లలో జరిగిన శాసన ఉల్లంఘన ఉద్యమంతో పాటు మిగతా ఎన్నో ఉద్యమాల్లోనూ పాల్గొని జైలుకు వెళ్లారు. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. గాంధీజీ డూ ఆర్ డై అంటే విజయము వీరస్వర్గము అంటూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. ఈ ఉద్యమ సమయానికి మాతంగిని హజ్రాకి 73 సంవత్సరాల వయసు. బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో ఉద్యమానికి సరైన నాయకత్వం అందించే గాంధీవాదులు లేకపోవడంతో ఈ ఉద్యమం ప్రజల తిరుగుబాటుగా మారింది. అలాగే బ్రిటిష్ అధికారాన్ని నేరుగా సవాలు చేసే జాతీయ సర్కార్ను తామ్లుక్లో సమర్ పరిషత్ ఏర్పాటు చేసింది. మాతంగిని గాంధేయవాదే, కానీ ఈ తిరుగుబాటుదారుల్లో ఆమె ఒకరుగా మారారు. September 29 తామ్లుక్ పోలీస్ స్టేషన్, అందులో నియంత్రణను సాధించడానికి తామ్లుక్ జాతీయ సర్కార్ ఒక నిరసన మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇది బ్రిటిష్ అధికారంపై ప్రత్యక్షంగా చేసిన తిరుగుబాటే. పోలీస్ స్టేషన్పై భారత జాతీయ జెండాను ఎగరవేయటానికి మహిళలతో కలిసి వేలాది మందితో మాతంగిని హజ్రా బయలుదేరారు. పోలీస్ స్టేషన్ ఉన్న ఊరు సమీపానికి ఆమె తన సన్నిహితులతో కలిసి చేరుకున్నప్పుడు యూరోపియన్ అధికారుల ఆధ్వర్యంలోని బ్రిటిష్ ఇండియన్ పోలీసు దళాలు ఆమెను అడ్డగించాయి. అయినా ఆమె ముందుకే కదలటంతో పోలీసులు ఆమెపై కాల్పుల్ని జరిపారు. ఆమె వందే మాతరం నినాదం చేస్తూనే కుప్పకూలిపోయారు. ఇలా పోలీసులు ఆమెపై జరిపిన కాల్పులతో ఆమె వీర మరణాన్ని పొందారు. ఇలా తన 73 ఏళ్ల వయసు స్వతంత్ర పోరాటానికి అడ్డురాదని తను చేసిన సాహసంతోనే నిరూపించారు మాతంగిని హజ్రా. ఇక ఇలాంటి ఎందరో స్వతంత్ర పోరాట యోధుల కృషి ఫలితమే మన ఈ స్వతంత్ర భారతం అని మనమందరం గుర్తుంచుకోవాలి.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: ఏ ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు

0: తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
1: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
0: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఇక 6:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అనంతరం 6:10కు ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక అనంతరం 6:20కు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దుళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఈరోజు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది కంటే ఘనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో సదస్సు నిర్వహించనున్నారు. రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారు. క్యూర్ పరిధిలోని ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రత్యేక పథకం అమలు చేయనున్నారు. సమావేశానంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించారు.

0: కొత్తవి పాతవి కలిపి 3,42,00,000 మందికి ఈనాడు రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే రేపు 15 ఆగస్టు నాడు ఆ జిల్లాలో జెండా ఆవిష్కరణకు వెళ్తున్నారో వారి ఆధ్వర్యంలో ఈ రేషన్ కార్డులు అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారు.
1: దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జె కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బీజేపీ నిర్వహించిన హర్ఘర్ తిరంగా యాత్రలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు ప్రతి భారతీయుడు చేతిలో జెండా పట్టుకుని తిరంగా యాత్రలో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్దిని అడ్డుకునే దేశ వ్యతిరేక కుట్రలకు పాల్పడే శక్తులను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా జాతీయ జెండాను చేతబట్టి వేలాది మంది యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యాత్రకు వచ్చిన వారిలో అత్యధికులు జంజీలే కనిపిస్తున్నారని, దేశ గౌరవాన్ని గుండెల్లో పెట్టుకుని వారు నడిచారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడు బాధ్యత అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా భారతీయులంతా ఐక్యంగా దేశ సమగ్రత, భద్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు బీజేపీ తెలంగాణ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జాతీయ జెండాలతో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్ల పనులను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. పుష్కరాల కోసం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్టపతి ప్రసంగం ఈ సాయంత్రం 7 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. అలాగే దూరదర్శన్ అన్ని ఛానళ్లలో మొదట హిందీలోనూ, ఆ తర్వాత ఆంగ్లంలోనూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి రాత్రి 9:30 రాష్టపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అజారుద్దీన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, కె కేశవరావు హాజరయ్యారు. దేశ ఐక్యత, సమగ్రతల పరిరక్షణకు ప్రజలంతా కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలని ఎంపీ డికె అరుణ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ,
2: రేపు 15 ఆగస్టు 80 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంటింటిపై భారతీయ జెండాను ఎగురవేసి దేశ సమగ్రతను చాటుతూ మన భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచాన్నంతా కూడా చాటుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగా ర్యాలీలు జరుగుతా ఉన్నాయి.
1: తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

0: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో తిరంగా యాత్రల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో జరిగిన ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యకుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ,
1: గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతి గాని భాష గాని వేరైనా గాని 140 కోట్ల మంది ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈ తిరంగా మనల్ని కాపాడుతుంది.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 37 కోట్ల 50 లక్షలతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నాటికి ఆసుపత్రి నిర్మాణం పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదనే భయంతో ముఖ్యమంత్రి, మంత్రులు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈరోజు నిర్మల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలు, జిల్లా మండల పరిషత్లు, జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తోందన్నారు. రైతులు పంటల సాగు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎరువుల కొరత లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 11 గ్రామాల్లో భూభారతి భూముల రీసర్వే ప్రక్రియను రెవెన్యూ అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, కీసర మండలాల్లో 3 గ్రామాల చొప్పున, అలాగే మూడుచింతలపల్లి, శామరిపేట మండలాల్లో ఒక్కో గ్రామంలో ఈ రీసర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను ఈ ఏడాది ఇన్వెస్ట్ తెలంగాణ ఇతివృత్తంతో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి జె కిషన్ రెడ్డి.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ము అశీతి తమ స్వతంత్రతా దివస పూర్వ సంధ్యాయాం అద్య రాష్ట్రం సంబోధయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః దిల్ల్యాః రక్తదుర్గాత్ స్వాతంత్ర్య దివసావసరే రాష్ట్రస్య నేతృత్వం కరిష్యతి. అద్య విభజన విభీషికా స్మరణ దివసః ఆచర్యతే. ప్రధానమంత్రి, గృహమంత్రి, రక్షామంత్రి చ విభజనస్య సమయే ప్రాణత్యాగం కృతవద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాంజలిం అర్పయంతి. భూకంపానంతరం సహాయోద్ధారార్థం క్రియమాణాన్ ప్రయత్నాన్ సమర్థనాయ భారతం కొలంబియా దేశం ప్రతి 20 మెట్రిక్టన్మితం సహాయ సామగ్రీణాం ప్రథమం ఖండం ప్రేషయతి. అపి చ అద్య ఛత్తీస్గఢ రాజ్యే పూర్వీ మధ్యప్రదేశే హిమాచల ప్రదేశే ఝారఖండే ఉత్తరప్రదేశే ఉత్తరాఖండే చ అత్యధిక వృష్టేః సంచేతనా ప్రసారితా అస్తి. अथ वार्ताः विस्तरेण. अशीतितमे स्वतंत्रता दिवसावसरे अद्य राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः राष्ट्राय स्वकीयं सन्देशं प्रदास्यति. राष्ट्रपतेः एतत् संबोधनं सायं 7 वादने आकाशवाण्याः समग्रे राष्ट्रीय संजाले प्रसारयिष्यते. एतदतिरिच्य दूरदर्शनस्य सर्वासु वाहिनीषु प्रथमं हिन्दीभाषायां ततः आंग्लभाषायां च अस्य प्रसारणं भविष्यति. దూరదర్శని హిందీ ఆంగ్లరూపయోః ప్రసారణాత్ పరం అస్య క్షేత్రీయ భాషా సంస్కరణాని దూరదర్శనస్య క్షేత్రీయ వాహినీషు ప్రసారయిష్యంతే. అవధేయమిదం యత్ ఆకాశవాణ్యా అపి సంబోధనస్య క్షేత్రీయ భాషా సంస్కరణాని రాత్రౌ 9:30 వాదనే స్వకీయేషు క్షేత్రీయ ప్రసారణ కేంద్రేషు ప్రసార్యతే. శ్వః రాష్ట్రే 80తమః స్వతంత్రతా దివసః ఆచర్యతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాః రక్తదుర్గాత్ ఉత్సవస్య నేతృత్వం విధాస్యతి. భారతీయ వాయుసేనాయాః MI-17 ఇతి ద్వే ఉదగ్ర విమానయానే అస్మిన్ స్థలే పుష్పవృష్

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్.

0: జిఆర్టీ జ్యువెలర్స్
1: ప్రకటనలు విన్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు 80వ స్వతంత్రీయ దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని గౌరవనీయులు భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలకు ఇచ్చే సందేశం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటారు. అలాగే ఇదే రోజు రాత్రి 9:30 తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట మనం సినిమాలోని పాట వింటున్నారు.

మీరు విన్న పాట బృందావనం సినిమాలోనిది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాటను విందాం.

నమస్తే అండి, నా పేరు డాక్టర్ శైల. నేను కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటి అనంటే, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు. మామూలుగా మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పత్తి అనేది సాధారణ పద్ధతి ప్రకారం, అంటే డబ్బా పద్ధతి, లేదు అనంటే సాళ్ళకి సాళ్ళకి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల మాదిరిగా సాధారణంగా పత్తిని వేసుకొని పండిస్తూ ఉంటారు. కాకపోతే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేయడం ఏంటి అనంటే, ఒక ఎకరాకు మొక్కల సాంద్రతను పెంచి, అంటే సాలికి సాలికి మధ్య 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య కేవలం 15 సెంటీమీటర్లు మాత్రమే. అదే సాధారణ పద్ధతిలో అయితే సాలుకు సాలుకు 90 సెంటీమీటర్లు యథావిధంగా ఉంటుంది, మొక్కకు మొక్కకు 60 సెంటీమీటర్లు. ఇక్కడ మొక్కల సాంద్రత పెంచినప్పుడు 15 సెంటీమీటర్లు పెట్టుకొని ఇలా మనము మొక్కల యొక్క సాంద్రతను పెంచుకొని సాగు చేసినట్లయితే ఇది అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం. అయితే దీంట్లో ఏంటి అనంటే, ఈ పద్ధతి అనేది సాధారణంగా ఎర్ర చెల్కా నేలలు

0: తేలికపాటి నీళ్లకు చాలా అనువైనటువంటి పద్ధతి. ఎవరైతే రైతులు వర్షాధారంగా పత్తిని పండిస్తారో అలాంటి రైతులకు, తేలికపాటి నీళ్ళలు ఉన్నటువంటి ఎర్రచెల్కా నీళ్ళలు కలిగి ఉన్నటువంటి రైతులకు చాలా అనువైనటువంటి పద్ధతిగా, మంచి ఒక నోవెల్ టెక్నాలజీగా చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగులో ఏవేవి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకుందాము. దీంట్లో ముందుగా మనం చెప్పుకున్నట్టు, విత్తేప్పుడు సాలికి సాలికి మధ్య 90 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు మాత్రమే దూరం ఉండేట్టు చూసుకోవాలి. దీని ద్వారా ఏంటి అనంటే, సాధారణ పద్ధతిలో సుమారుగా మనకు ఎకరాకు 7500 మొక్కలు వస్తే, అదే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనకు 27500 నుంచి 29500 మొక్కలు మనకు ఎకరానికి వస్తాయి. అంటే ఒక 3 రెట్లు, మనకు 3 సార్లు అవి మొక్కలు పెరిగినట్టనమాట ఎకరాకి. ఇలా మొక్కల సాంద్రతను పెంచుకోవాలి. దీనివల్ల ఏంటి అనంటే, మనకు విత్తన మోతాదు అనేది పెరుగుతుంది. మామూలుగా సాధారణ పద్ధతిలో 3 ప్యాకెట్లు పడితే, అదే అధిక సాంద్రత పద్ధతిలో మనకు 6 ప్యాకెట్ల వరకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు విత్తేప్పుడు విత్తన మోతాదు ఎక్కువ అవుతుంది, కొంత కూలీలు కూడా ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని మనకి న్యూమాటిక్ ప్లాంటర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ న్యూమాటిక్ ప్లాంటర్స్ని మనకి స్పేసింగ్ని, విత్తే దూరాన్ని కనుక సెట్ చేసుకొని పెట్టుకుంటే, అవి ఈ ప్లాంటర్లు అవే విత్తుకుంటూ మనకు గంటలో 2 నుండి 3 ఎకరాలు చక్కగా మనము ఈ న్యూమాటిక్ ప్లాంటర్ల ద్వారా విత్తే అవకాశం ఉంటుంది. మనకు కూలీల కొరత అనేది, కూలీలకు అయ్యే ఖర్చు అనేది కూడా తగ్గించుకోవచ్చు. అట్లాగే సమయం కూడా చాలా తగ్గుతూ వస్తూ ఉంది. ఇది విత్తేప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు. అయితే విత్తిన తర్వాత శాకీయ దశలో, ఎప్పుడైతే పంట 40 రోజులు దశలో ఉన్నప్పుడు, మనము ఈ పద్ధతిలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అనంటే, ఈ పద్ధతిలో మొక్క ఎత్తును పెంచకుండా చూసుకోవాలి. మొక్క ఎత్తు 100 నుంచి 110 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు పెరగడానికి వీల్లేదు. ఇది ఎలా సాధ్యము అనంటే, 45, 65 మరియు వర్షాన్ని బట్టి, వర్షాలు ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు 80 రోజులు, ఈ వ్యవధిలో పంట దశల్లో మనము చమత్కార్ అంటే మెపీక్వాట్ క్లోరైడ్ అనేటువంటి పెరుగుదల నియంత్రణ మందును 45-65 రోజుల్లో 80 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి, అదే 80 రోజుల్లో 100 మిల్లీలీటర్లు ఒక ఎకరం చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనము పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుంది. దీనివల్ల లాభం ఏంటి అనంటే, పెరుగుదలను నియంత్రించడం వల్ల దిగుబడి ఏమైనా తగ్గుతుందా అనే అనుమానం వస్తుంది. అయితే దీనికి ముఖ్యంగా ఏంటి అనంటే, మనం పెరుగుదలను ఎప్పుడైతే నియంత్రిస్తామో, భూమిలో ఉన్నటువంటి పోషకాలు, మనం అందించినటువంటి పోషకాలు పైపాటుగా భూమిలో ఆల్రెడీ ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో, పెరుగుదలకు కాకుండా కాయలు ఏర్పడడానికి, అలాగే కాయ సైజు పెరగడానికి, అదేవిధంగా ఒకే
1: మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్టు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది మరికొద్ది క్షణాల్లో.

0: On the eve of Independence Day, you were listening to Honorable President of India, Shrimati Draupadi Murmu's address to the nation.
1: स्वतंत्रता दिवस की पूर्व संध्या पर अभी आप भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू का राष्ट्र के नाम संदेश सुन रहे थे।
2: एमआरपी यानी अधिकतम खुदरा मूल्य से अधिक भुगतान ना करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: जब भी हेलमेट खरीदें या कोई इलेक्ट्रॉनिक सामान BIS ISI मार्क देखकर ही खरीदें, क्योंकि जान है तो जहान है। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: किसी भी उपभोक्ता शिकायत के लिए 1915 पर कॉल करें। जागो ग्राहक जागो। उपभोक्ता मामले विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ये प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
4: मेरेंतवरकु भारत राष्ट्रपति गौरवनीयులు శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు 2026వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం 9:30 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో నసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అన్న ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడప్పారావు గారు ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విభజన సమయాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింతగా బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలకు నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాదని పేర్కొంటూ శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శాలే భారత విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలని రాష్ట్రపతి చెప్పారు. గ్లోబల్ సౌత్ అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని, యునైటెడ్ నేషన్స్ వంటి బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ సమాజానికి సరైన ప్రాతినిధ్యం లభించేలాగా భారత్ కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఉగ్రవాదంపై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల ఖచ్చితమైన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఉగ్రవాదులకు వారికి మద్దతు ఇచ్చేవారికి ఇది స్పష్టమైన హెచ్చరిక అని రాష్ట్రపతి అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం దేశ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యంగా రైతుల కోసం తీసుకున్న నిశ్చయాత్మకమైన అడుగని ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా తీవ్ర సవాలుగా మారిన నక్సలిజం అంతం చేసి దేశాన్ని నక్సలైట్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయమని, గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఈనాడు కొత్త ఉత్సాహం నిండిందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం పోటీ పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపడుతోందని,

0: పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టి పారదర్శకతను పెంచుతోందని వివరించారు. దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరిక నుంచి బయటపడ్డారని, జన్ధన్ యోజన కింద 59 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరవగా అందులో 32 కోట్లకు పైగా మహిళల ఖాతాలే ఉన్నాయని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ది చేసిందని, ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లావాదేవీల్లో 50%కి పైగా భారత్ లోనే జరుగుతున్నాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో చెప్పారు.
1: हमारे देश में विश्व का सबसे बड़ा और सबसे अच्छा डिजिटल इंफ्रास्ट्रक्चर विकसित किया गया है. गांव की छोटी छोटी दुकानों में तथा रेहड़ी पटरी पर भी डिजिटल पेमेंट्स हो रहे हैं. विश्व में आधे से अधिक रियल टाइम डिजिटल ट्रांजैक्शंस भारत में हो रहे हैं. हमारे देशवासियों और सरकार ने मिलकर डिजिटल क्रांति का उदाहरण विश्व समुदाय के सामने प्रस्तुत किया है.
0: ఏక్ పేడ్ మా కే నామ్ లైఫ్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పండిట్ రఘునాథ్ ముర్ము రాసిన ఒక పాటను టంకిస్తూ, ప్రకృతిని మానవ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రోన్ దీదీల నుంచి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ల వరకు అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని రాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన 13 స్వర్ణ పతకాల్లో 8 పతకాలు మహిళలు సాధించారని కొనియాడారు. 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని, 3 కోట్ల లాక్పతి దీదీల లక్ష్యం పూర్తయి, మరో 3 కోట్ల కొత్త లాక్పతి దీదీల దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. లోక్సభ శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి నారీ శక్తి వందన అధినియం 2023 ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. దేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారేనని, వారి భాగస్వామ్యంతో దేశంలో బలమైన స్టార్టప్ ఇకోసిస్టమ్ తయారైందని పేర్కొన్నారు. ఖేలో ఇండియా ద్వారా క్రీడా రంగానికి ప్రభుత్వం అపూర్వమైన పెట్టుబడులు పెడుతోందని, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల ప్రతిభ మెరుగైందని చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం, వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ పారవ గారిని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొనడం విశేషం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను రేపు దేశం అత్యంత వైభవోపేతంగా జరుపుకోనుంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు ఎర్రకోట ప్రాంగణంపై పూలవాన కురిపిస్తాయి. జాతీయ జెండా ఆవిష్కరణ సమయానికి సరిగ్గా 21 తుపాకుల సెల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాల ఘనమైన వారసత్వాన్ని పురస్కరించుకుని ఎర్రకోట వేడుకల్లో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని ఆలపించనున్నారు. ఈరోజు దేశ విభజన విషాద స్మృతి దినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అన్యాయాలను ఎదుర్కొని పోరాడిన వారికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి సోషల్ మీడియాలో సందేశమిస్తూ, దేశ విభజన అనేది ఎన్నో జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిన విషాదకర ఘట్టమని పేర్కొన్నారు. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను, ఆత్మీయులను కోల్పోయి అపారమైన బాధను అనుభవించాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశంలో సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతను పెంపొందించుకునేందుకు వికసిత్ భారత్ సాధన దిశగా అంతా కలిసికట్టుగా కృషి చేయడానికి ఈరోజు అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఆదివారం నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువారూర్, తంజావూరు జిల్లాల్లో జరిగే పలు విద్యా, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం చెంగల్పట్టులోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ 22వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. చెన్నైలో మాజీ గవర్నర్ దివంగత లాగణేశన్ వర్ధంతి కార్యక్రమంలో ఈకోస్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ అనే పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొంటారు. హిందుత్వ సిద్దాంతకర్త విడి సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడానికి చట్ట ప్రకారం అవసరమైన ముందస్తు అనుమతిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందువల్ల ఈ కేసు విచారణ ముందుకు సాగలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగుల

0: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా పిపల్కోటి వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ రోజు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నేరుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక రక్షణ చర్యలను సమీక్షించారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీయడమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోందని 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగంలో ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతి భారతీయుడి అభివృద్ది సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలో అసలైన ముఖ్య ఉద్దేశం అన్న విషయాన్ని దేశమంటే మట్టి కాదో ఈ దేశమంటే మనుషులో అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్టపతి కవి గురజాడ అప్పారావు గారిని ఉటంకిస్తూ చెప్పారు. ఢిల్లీలో చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:10 దాటి 20 సెకండ్లు.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరే సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జయ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సూర్యకళ, చంద్రకళ, రేఖ, రవీందర్ కుమార్, ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, శోభారాణి, అశోక్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినేయండి.

0: శ్రోతలు అభిరుచి కార్యక్రమం వింటున్నారు. వింటున్న శ్రోతలకు ఓ ముఖ్య గమనిక. ఈరోజు రాత్రి 9:30 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ సంధ్యను పురస్కరించుకుని గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం తెలుగు అనువాదం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్,
1: సెల్ 9032323258. డాక్టర్ బలరామ్ జాదవ్,
3: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట అమెరికా అబ్బాయి సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 ఫోరెన్సిక్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట వెలుగు నీడలు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి చాప భూమేశ్వర భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, రాజేశ్వర్ లలిత, అక్షర మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 9 సెకండ్లు. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: ప్రకటనలు విన్నారు.

ఇంతవరకు మీరు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. అనువాదం పఠనం శ్రీమతి తురగా ఉషారమణి.
1: నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. రేపు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను ఈ జాతీయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరికొద్ది గంటల్లో మన దేశం స్వాతంత్రం వచ్చిన 80వ సంవత్సర శుభారంభాన్ని చూస్తాం. దేశంలోనూ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఈ పండుగను అత్యంత సంతోషంతో జరుపుకుంటారు. మన త్రివర్ణ పతాకం మన స్వేచ్ఛకు చిహ్నం. అత్యంత గర్వంతో దేశభక్తితో మనం ఈ జెండాను ఆవిష్కరిస్తాం. 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తమైంది. ప్రతి పౌరుడు స్వతంత్ర భారత భవితవ్యానికి వాస్తుశిల్పిగా ఆవిర్భవించాడు. పౌరులందరూ తమ ఆశయాలను నెరవేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకునే వీలుండడమే స్వేచ్ఛకు అసలైన అర్థం. ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశాన్ని నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం కృషి చేసే అవకాశం ఉండడమే స్వేచ్ఛ. అత్యంత అంకితభావంతో ఉండే విద్యార్థులు, అధ్యాపకులు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆరోగ్య సేవలను అందించే డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, అత్యంత శ్రామికులైన మన కార్మికులు, అన్నదాతలైన మన రైతులు అందరూ కూడా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి అందిస్తున్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులు, హస్తకళా వృత్తి నిపుణులు, కళాకారులు, దార్శనికత కల మేధావులు, ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో శ్రద్దగా పనిచేసే సిబ్బంది, వారికి సేవలందించేందుకు అంకితమవుతున్న ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థలో అధికారులు, తమ విధి నిర్వహణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, అర్థవ్యవస్థలో చిన్న పెద్ద పెట్టుబడిదారులు, నిస్వార్థంతో పనిచేసే సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛతాభియాన్లో ప్రముఖ పాత్ర పోషించే సఫాయి మిత్ర కార్మికులు అందరూ కూడా దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఇతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అసంఖ్యాకమైన పౌరులు రాజ్యాంగంలో పొందుపరిచిన తమ ప్రాథమిక విధులను అత్యంత శ్రద్దతో, చిత్తశుద్దితో నిర్వర్తించే ప్రతి పౌరుడు మన జాతి నిర్మాణ ప్రక్రియలో క్రియాశీలకమైన భాగస్వాములు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రశంసలు తెలియజేస్తున్నాను. త్రివిధ దళాలు, సాయుధ పోలీస్ బలగాలు, పోలీస్ సిబ్బంది అందరి అంకిత భావాన్ని, అచంచలంగా వారు చేస్తున్న కర్తవ్య నిర్వహణ పట్ల ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రవాస భారతీయులు, మన రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విశ్వవేదికపైన భారత్ ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నందుకు వారికి కూడా శుభాకాంక్షలు. నా ప్రియమైన సహపౌరులారా, 2047 మన స్వాతంత్ర శతాబ్ది నాటికి వికసిత్ భారత్ నిర్మాణం దిశగా మనం ముందుకు సాగుతున్నాం. అంత్యోదయ స్ఫూర్తితో అభివృద్ది ఫలాలు ప్రతి వ్యక్తికి చేరేలా చూడడమే మన సంకల్పం. మన సుసంపన్నమైన వారసత్వాన్ని, స్వాతంత్ర సమరంలో ఆదర్శాలను సొంతం చేసుకుని ఆధునిక అభివృద్ది పథంలో మనం ముందుకు సాగుతున్నాం. వయం రాష్ట్రే జాగృయామ అన్న వేదవాక్యం స్ఫూర్తినిచ్చి మనం సదా దేశ సేవకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేస్తుంది. మన స్వాతంత్ర సంగ్రామ సమయంలో విభిన్నమైన భావజాలాలు గల వ్యక్తులు భారత స్వాతంత్రం అనే ఏకైక ఉమ్మడి లక్ష్యం కోసం సమైక్యమయ్యారు. స్వదేశీ ఉద్యమం సమయంలో వందేమాతర గీతం జనబాహుళ్యానికి గీతంగా మారింది. జాతిపిత మహాత్మాగాంధీ నాయకత్వంలో అసంఖ్యాకులైన భారతీయులు స్వాతంత్ర సంగ్రామంలోకి దూకారు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సామాజిక సంస్కరణ, దేశభక్తిలో అత్యున్నత ఆదర్శాలకు మూర్తిభవించిన రూపంగా నిలిచారు. మన దేశ స్వాతంత్ర స్థితికి, ఆ తర్వాత ప్రగతికి మార్గదర్శకంగా ఉన్న ఈ భారతమాత గొప్ప సుపుత్రులు, సుపుత్రికలకు నేను సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఆగస్టు 14

పదహారవ తేదీన మనం విభజన భయానక స్మృతి రోజుగా పాటిస్తాం. దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది భారతీయులు, నిర్వాసితులై అత్యంత విషాదాన్ని భరించవలసి వచ్చిన కోట్లాది మంది భారతీయులను ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. దేశ విభజన సమయంలో దౌర్జన్యాలు, అత్యాచారాలు భరించవలసి వచ్చిన వారు, లక్షలాది మంది మతపరమైన హింసాకాండ కారణంగా శరణార్థులుగా మారారు. అయినప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం విడిచిపెట్టలేదు. మన స్వాతంత్ర్యం సమయంలో విభజన వల్ల సంభవించిన అత్యంత విషమమైన పరిణామాలతో పాటు స్వతంత్ర భారతదేశంలో 550కి పైగా సంస్థానాలను విలీనం చేసే అసాధారణమైన సవాలు కూడా మన ముందు నిలిచింది. రాచరిక వ్యవస్థలకు అంతం పలికిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటిని మన స్వతంత్ర ప్రజాస్వామ్యంలో విలీనం చేశారు. ఆధునిక భారతదేశ సమైక్యత శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పవిత్ర స్మృతికి కృతజ్ఞతతో కూడిన భారత జాతి తరఫున నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ పౌరులారా, భారత ప్రజలు రూపొందించిన రాజ్యాంగం ప్రజల భాగస్వామ్యం అనే పునాదిపై నిలిచి ఉంది. జన భాగస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి ఆలవాలమైన మన దేశంలో ప్రజలకు అంతర్గత భావనగా ఎల్లప్పుడూ ఉంది. ఇనుమడించిన ఉత్సాహంతో మన దేశ పౌరులు జన భాగస్వామ్యం అనే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పెంపొందిస్తున్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యంతోనే జాతీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యం సాధించిన స్ఫూర్తిదాయకమైన విజయం. హోదాలోనూ అవకాశాల్లోనూ సమానత్వంతో పాటు వ్యక్తి గౌరవాన్ని కాపాడడం మన రాజ్యాంగం అత్యంత పవిత్రంగా భావించే ఆదర్శాల్లో ముఖ్యమైనవి. ఈనాడు సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రజలు అనేక రంగాల్లో అసాధారణమైన తోడ్పాటును అందిస్తున్నారు. వర్తమాన భారత్లో ప్రతి ఒక్కరూ పెద్ద కలలు కనవచ్చని, అలాగే ఆ కలలను సాకారం చేసుకోవచ్చని నాకున్న నమ్మకాన్ని ఇది మరింతగా బలోపేతం చేస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసనసభ, న్యాయ వ్యవస్థల బాధ్యతలను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. చట్టసభలో ప్రజల ప్రతినిధులు వారి ఆకాంక్షల గణం వినిపించడం వారి ధర్మం. దేశం ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత. వనరుల కొరత కారణంగా ఎవరికీ న్యాయం దక్కకుండా పోయే పరిస్థితి లేకుండా చూడడం న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. పౌరులందరూ, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఆత్మగౌరవంతో కూడిన సమయబద్ధమైన న్యాయాన్ని సమానంగా పొందే అవకాశం ఉండాలి. నా ప్రియమైన దేశ పౌరులారా, గత దశాబ్దానికి పైబడిన ఈ కాలంలో మన దేశంలో వేగవంతమైన సమ్మిళిత అభివృద్ది, వారసత్వానికి అభివృద్దికి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్దికి దశాబ్దాలుగా ఉన్న అనేక అడ్డంకులను తొలగించడం అనే ప్రక్రియలను చూస్తున్నాం. మన దేశం మహాత్మా జ్యోతిబా ఫూలే ద్విశత జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. మహాత్మా ఫూలే, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే సామాజిక న్యాయం, విద్య, మహిళా సాధికారత, సమానత్వం కోసం చారిత్రాత్మకమైన సేవలందించారు. వారి ఆదర్శాలను అనుసరిస్తూ గత కొన్నేళ్లుగా జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా విద్యారంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమమైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద దాదాపు 59 కోట్ల మంది ఖాతాదారులు బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. వీరిలో 32 కోట్ల మందికి పైగా ఖాతాదారులు మహిళలే. ఉచిత రేషన్ సదుపాయం కల్పించడం ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆహార భద్రత హామీ కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 60 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య రక్షణ అందించారు. కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం వంటి కార్యకలాపాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న రైతులకు చేయూతనందించాయి. సాంస్కృతిక గుర్తింపు అనే బలమైన పునాదులపై సాధించిన అభివృద్ది ఎంతో వేగవంతమైందిగా, సుస్థిరమైందిగా ఉంటుందనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. సాంస్కృతిక స్వాభిమానం దేశ అంతర్గత శక్తిని మరింత బలోపేతం చేస్తుందనే అవగాహన ఈనాడు దేశంలో పెరుగుతోంది. మన పూర్వీకులు అభ్యాసం, విజ్ఞాన శాస్త్రం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత, సదాచారాల సుసంపన్నమైన వారసత్వాన్ని మనకందించారు. మన వారసత్వం, అభివృద్ది మధ్య సమతూకం సాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతి విస్తృతమైన, అత్యుత్తమమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసింది. చిన్న గ్రామీణ దుకాణాల్లో, వీధి వ్యాపారంలో సైతం డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
ప్రపంచంలోని రియల్ టైం డిజిటల్ లా

0: లావాదేవీల్లో సగానికి పైగా భారతదేశంలోనే జరుగుతున్నాయి. భారత ప్రజలు ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ సముదాయానికి డిజిటల్ విప్లవానికి ఒక గొప్ప ఉదాహరణను అందించాయి. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకమైన పద్దతిలో ప్రజలకు అందించింది. మన దేశంలో రహదారులు, జలమార్గాలు, రైల్వేలు, విమానయాన మార్గాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల విస్తరణ అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఇది నూతన పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తూ, ఉపాధిని పెంపొందిస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతోంది. నా ప్రియమైన సహపౌరులారా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, అస్థిరత ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోంది. ఆర్థిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సగటు ప్రపంచ వృద్ధి రేటు కంటే రెండింతల కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి, జాతీయ భద్రతకు ఉన్న పునాదిని మరింత బలోపేతం చేసింది. ఆధునిక అభివృద్ది బాటలో ముందుకు సాగుతూనే పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచ స్థాయిలో కూడా అగ్రగామి పాత్ర పోషిస్తోంది. మన దేశం 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో కొన్నింటిని నిర్ణీత గడువు కంటే ముందే సాధించింది. గత కొన్నేళ్లుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ది మునుపెన్నులు లేని స్థాయిలో వేగాన్ని పుంజుకుంది. జాతి ప్రయోజనాలే మన విదేశాంగ విధానానికి ప్రాతిపదిక. శాంతి, సహకారం, చర్చలు, వసుధైవ కుటుంబకం అనే ఆదర్శం మన విదేశాంగ విధానానికి ప్రధాన స్తంభాలు. ఆర్థిక సహకారాన్ని పెంచుకోవడానికి, పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మనం అనేక దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాం. ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న వెనుకబడిన దేశాలు గ్లోబల్ సౌత్లో మనం అగ్రగామి పాత్ర పోషిస్తున్నాం. ప్రపంచ వేదికపై మన దేశ ప్రతిష్ట పెరిగింది. నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే అంతర్జాతీయ వ్యవస్థను మనం విశ్వసిస్తాం. యునైటెడ్ నేషన్స్, ఇతర బహుళ పక్ష సంస్థల్లో గ్లోబల్ సౌత్ సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించేలా చూడటమే మన ప్రయత్నం. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేక దేశాల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. నా ప్రియమైన సహపౌరులారా, మనలాగే భావితరాలకు కూడా ప్రకృతి వనరులపైన సమాన హక్కుంది. మన చర్యల ద్వారా భావితరాలు ఈ హక్కును అనుభవించడంలో ఏమాత్రం ఆటంకం కలగకుండా మనం చూసుకోవాలి. భావితరాలకు ఇంకా సంపన్నమైన ప్రకృతి వరాలను అందించేలాగా మనం సర్వశక్తులు ఒడ్డాలి. పర్యావరణ పరిరక్షణపై మనకున్న విశ్వాసం మన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. సంతాలీ భాషలోని ఒక సరళమైన పాటలో కొన్ని పంక్తులు వినండి. పండిట్ రఘునాథ్ ముర్ము రచించిన ఈ గీతం ఎంతో లోతైన సందేశాన్ని అందిస్తుంది.
1: దారే గుజు కాన్ నెల్తే మీరు చెనే రాగ్ బొయా దయా హయాగే గుజు కాన్ అబువా జతి ధరం దారే చెదా బాబన్ రాగ్ బొయా అబో ఓనా నెల్తే.
0: ఈ పాటలో ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయినందుకు ఓదార్చలేని దుఃఖంతో విలపిస్తున్న రామచిలుక గురించి కవి వర్ణిస్తారు. ఆయన ఇలా అంటారు, ఓ నా ప్రియ సోదరులారా, చనిపోతున్న చెట్టును చూసి రామచిలుక విలపిస్తోంది. ఓ నా సోదరులారా, మానవ సంస్కృతి అనే చెట్టు నశించిపోతున్నప్పుడు మానవులమైన మనం ఎందుకు దుఃఖించాం? ప్రకృతిని, మానవ విలువలను కాపాడుకోవడానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలనేదే ఈ పాట సందేశం. ఒక పచ్చని చెట్టు మానవ సమాజం నైతిక ఆదర్శాలకు, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తుంది. ఏక్ పేడ్ మాకే నామ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా లైఫ్ వంటి ప్రచారాల స్ఫూర్తితో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం వ్యక్తిగత, సామూహిక ప్రయత్నాలు చేయాలి. నా ప్రియమైన సహపౌరులారా, విద్యారంగంలో మన ఆడపిల్లలు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో తోడ్పడుతున్న డ్రోన్ దీదీ నుండి వైమానిక దళంలోని ఫైటర్ కాంబాట్ లీడర్ వరకు వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఇటీవల గ్లాస్గోలో ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం సాధించిన మొత్తం 13 స్వర్ణ పతకాల్లో మహిళలే 8 బంగారు పతకాలను గెలుచుకున్నారు. మన మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిని విస్తృతంగా సాధిస్తున్నారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 3 కోట్ల మంది లఖపతి దీదీలను తయారు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యం పూర్తయింది. ఇప్పుడు మన దేశం మరో 3 కోట్ల మంది నూతన లఖపతి దీదీలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం పొందిన పారిశ్రామికవేత్తల్లో దాదాపు 3/2 మహిళలే ఉన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్ది కోసం చేస్తున్న

ప్రయత్నాలతో పాటు అనేక రంగాల్లో వారు నాయకత్వ పాత్రలు పోషించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓటు హక్కును వినియోగించుకునే మహిళల సంఖ్య రోజురోజుకు పెరగడం మన ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ సాధించిన ఒక గొప్ప విజయం. లోక్సభ శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో 2023లో నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టం లక్ష్యాలను సాధించడం ద్వారా నాయకత్వ స్థానాల్లో మహిళల పాత్ర మరింతగా పెరుగుతుంది. మన ప్రజాస్వామ్యం మరింత భాగస్వామ్యయుతంగా మారుతుంది. మన దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఈ యువ జనాభాయే మన అత్యంత విలువైన సంపద. మన దేశ యువత ప్రతిభావంతులు, నిబద్ధత గలవారు, నైపుణ్యవంతులు. గ్రామీణ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ సవాళ్లకు యువత పరిష్కారాలుగా చూపుతున్న వినూత్న ఆచరణాత్మక ఆలోచనలను నేను స్వయంగా చూశాను. ఇది సమాజం, దేశం పట్ల మన యువతకున్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. సగటున కేవలం 28 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక యువ బృందం ఇటీవల చేసిన విజయవంతమైన రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో ఒక నూతన శకం ప్రారంభమైంది. మన యువతలో చాలామంది స్వయం ఉపాధి బాటనించుకుంటూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారి ఉద్యోగ కల్పన సంస్కృతిని సృష్టిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం మన దేశంలో ఒక బలమైన స్టార్టప్ వ్యవస్థకు దారితీసింది. భారతీయ యువత ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించిన ప్రపంచస్థాయి అగ్రగామి సంస్థలు వారికి కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాయి. అటువంటి యువ విజేతలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ యువశక్తి ప్రతిష్టను మరింతగా పెంచాయి. మన భావి తరాలు భారత్ ఉజ్వల సమృద్ధివంతమైన భవిష్యత్తు పైన నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మన విద్యార్థులే భారత భవిష్యత్తుకు నిర్మాతలు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం, సమాజం ఏ విధంగానైతే ఐక్యంగా ఉండాలో అదేవిధంగా మన విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును పరిరక్షించడానికి ఉమ్మడి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలి. పరీక్షలు మన విద్యార్థులకు అవకాశాల ప్రవేశ ద్వారాలుగా మారతాయి. ఈ పరీక్షల విధానాన్ని సంస్కరించేందుకు ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపడుతోంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను పూర్తిగా అరికట్టడం, పరీక్షల వ్యవస్థను యువత కోసం మరింత పారదర్శకంగా, మరింత సురక్షితంగా, నమ్మదగిందిగా మార్చడమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశాలు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఆవిర్భావ ఆర్థిక కార్యకలాపాల ద్వారా యువత కోసం అనేక విస్తృతమైన నూతన మార్గాలు పరుచుకుంటున్నాయి. ఇటువంటి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మన యువత విజయ తీరాలకు చేరేందుకు నూతన ప్రస్థానాలు చేయగలరు. మన యువత శారీరక, మానసిక ఆరోగ్యం, సంక్షేమమే మన దేశ భవిష్యత్తుకు మూలాధారం. మన యువత నిండు ఉత్సాహంతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించే బాధ్యతను కుటుంబాలు, సమాజం కూడా పంచుకోవాలి. మన యువత వికాసానికి, దేశ నిర్మాణానికి క్రీడలను ఒక శక్తివంతమైన మాధ్యమంగా మలుచుకున్నాం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద గ్రామీణ, ప్రాథమిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దేశవ్యాప్తంగా క్రీడా వ్యవస్థను అభివృద్ది చేస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అపూర్వమైన రీతిలో నిధులను సమకూరుస్తూ పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్రయత్నాలు ఎంతో మంచి ఫలితాలిస్తున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన క్రీడాకారుల ప్రదర్శన, విజయాల్లో గణనీయమైన ప్రగతి కనిపించింది. మన దేశంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉన్నప్పటికీ వయోవృద్ధుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వయోవృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు పథకాలు, చర్యలు చేపట్టింది. 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న దాదాపు 6 కోట్ల మంది వయోవృద్ధులు ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు. వయోవృద్ధుల పట్ల సమాజమంతా సహానుభూతితో మసలుకోవాలి. వారిలో ఆత్మీయత భావాన్ని పెంపొందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి. నా ప్రియమైన సహపౌరులారా, మానవాళికి వినాశకరమైన శక్తులను అధిగమించి సత్యం, న్యాయాన్ని నిలబెట్టే మన సంప్రదాయం పట్ల మనం గర్విస్తున్నాం. జూలై 26వ తేదీన మనం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. అంతకుముందు మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని స్మరించుకున్నాం. మన త్రివిధ దళాల సాటిలేని శౌర్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆ చారిత్రాత్మకమైన ఆపరేషన్ లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగల భారత సాయుధ దళాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చేవారికి, వారు ఎక్కడ దాక్కున్నా సరే

0: వారు తమ దుశ్చర్యల ఫలితాన్ని అనుభవించక తప్పదనే స్పష్టమైన కఠినమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది మన జాతీయ ప్రయోజనాలు, ముఖ్యంగా మన రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఒక నిర్ణయాత్మకమైన అడుగు. దశాబ్దాల తరబడి నక్సలిజం మన దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చడం అత్యంత ప్రతిష్టాత్మకమైన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాల్లో నేడు నూతనోత్సాహం పొంగుతోంది. ఈ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోయే సమగ్రాభివృద్ది వేగంగా జరుగుతోంది. బస్తర్ ఒలింపిక్స్ లో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అలాగే బస్తర్ పండుమ ఉత్సవాల్లో అనేక మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీటిని వేలాది మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా తిలకించారు. మన జాతీయ స్వాభిమానాన్ని కాపాడేందుకు నిర్మించినవి మరాఠా సైనిక సంప్రదాయంతో ముడిపడి ఉన్న 12 కోటలు గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం పొందాయి. అలాగే ఈ ఏడాది గౌతమ బుద్ధుడి ప్రథమ బోధనా స్థలమైన సారనాథ్ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఒకవైపు భారత భూమిలో భగవాన్ బుద్ధుడికి సంబంధించిన ఆధ్యాత్మిక స్మారక చిహ్నాలున్నట్లే మరొకవైపు మన ఆత్మగౌరవాన్ని, వైభవోపేతమైన సంప్రదాయాలను కాపాడుకోవడానికి మనం చేసిన అద్భుతమైన పోరాట పటిమకు చిహ్నాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సహపౌరులారా, ప్రతి భారతీయుడి అభివృద్ధి, సంక్షేమమే వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్యోద్దేశం. ప్రముఖ జాతీయవాద రచయిత గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ తెలుగు గేయంలో సార్వకాలిక దేశభక్తి సందేశాన్ని గుర్తు చేసుకుందాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు కవి. సమాజ భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంట్లో ప్రజలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా, సమృద్ధిగా జీవిస్తారనేది నా దృఢమైన విశ్వాసం. ఈ సర్వసమాన సమ్మిళిత దేశభక్తి స్ఫూర్తితో స్వతంత్ర భారత్ను వికసిత్ భారత్గా మార్చే పవిత్రమైన జాతీయ లక్ష్య సాధనకు మనని మనం అంకితం చేసుకున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.
1: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026 స్వతంత్రపు సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం పఠనం శ్రీమతి దురగా ఉషారమణి. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి.

ఆకాశవాణి సప్తస్వరాలు కలిస్తే సంగీతమవుతుంది, సప్తవర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశమవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాము.

0: భిన్న భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.

రంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

నిలయం సమయం 10 గంటలకు వస్తుంది. మధుర గీతాలు వింటారు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ ఫిల్మ్ మధుర గీతాలు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాతి పాట వింటున్న పాట జమీందార్ గారి అమ్మాయి సినిమా కోసం పి సుశీల గారు పాడిన పాట వింటున్నారు.

0: చిన్నది.
1: శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాలు.

శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు విన్న పాట ప్రేమలు పెళ్లిళ్ళు. సినిమా కోసం పి సుశీల గారు పాడిన పాట విన్నారు.

చివరిగా మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి మధుర గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. టీంటి కేంద్రం నుండి అంతవరకు ఇది పాటను విందాం.